ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూలై నెల 30వ తేదీ గురువారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:53 దాటి 50 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ప్రభాత ప్రసారంలో 6 గంటలకు హిందీలో, 6:05కు ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10కు వేదపట్టణం గావిస్తారు శ్రీ అత్తులూరి సోమేశ్వర శర్మ గారు. భక్తిరంజని కార్యక్రమంలో ఈ ఉదయం 6:15కు పుట్టపర్తి నారాయణాచార్యులు గారి రచనలు వింటారు. 6:30కు పొలం పనుల కార్యక్రమంలో కంది మినుము పంటల సాగు మేలైన పద్ధతులు, ఈ అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వర్రెడ్డి గారు అందిస్తున్న కొన్ని వివరాలు వింటారు. ఈ ఉదయం 7:00కు నిర్మల్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు జి సాయన్న గారు. 7:15కు ఉదయ తరంగిణి కార్యక్రమంలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం, ఈ అంశం గురించి కొన్ని వివరాలు. ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన హైపర్ ఎసిడిటీ డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ ఉదయం 8:30కు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎం రాజ్యలక్ష్మి గారి గాత్రం వింటారు. పగలు 11:30కు యువవాణి సంగీత కార్యక్రమంలో ఏఆర్ఎల్ మానస గారి గాత్రం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బి సాయి భార్గవ్, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. 11:30కు సుగం సంగీత కార్యక్రమంలో శ్రీ అనూప్ జలోటా గారి భజన్స్. ఇక మధ్యాహ్నం మా ప్రసారంలో 12:10కు యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40కు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20కు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తి ఈ శీర్షికన గంటి భానుమతి గారి హరి అన్వేషణ నవలా పరిచయం వింటారు పరిచయకర్త కృష్ణకుమారి గారు. మధ్యాహ్నం 2:30కు కస్తూరి కన్నడ కార్యక్రమంలో బెనిఫిట్స్ ఆఫ్ యోగా అండ్ మెడిటేషన్, దీని గురించి యోగా టీచర్ వాణిశ్రీ గారితో పరిచయం వింటారు పరిచయకర్త రత్న అర్చక్.

ఇక సాయంత్రం మా ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమంతుడు శ్రీవల్లి కథ ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ ఖచ్చు లింగయ్య బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 జూలై మాసంలో సోయా చిక్కుడు పంటలలో వ్యవసాయ పనులు, ఈ అంశం గురించి రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు వింటారు. 7:00 మార్కెట్ ధరలు, 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వానాకాలం పంటల్లో సమగ్ర కలుపు పద్ధతులు నివారణ, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ ప్రధాన శాస్త్రవేత్త బి పద్మజ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్లైట్, 9:30 కంట్రీ వైడ్ అండ్ ఇన్సైట్స్.

ఇంకా రాత్రి 10 గంటలకు పార్లమెంటు ప్రశ్నోత్తరాల రికార్డింగ్స్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఈ 3 కార్యక్రమాలు ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

వేచ నమ నమస్తమయాభవ మయాభవ చ నమ మయాభవతి మయా భవే సనమ నమశ్చ నమశంకరాయ శంకరాయ నమశ్చ నమశంకరాయ నమశంకరాయ శంకరాయ నమ నమ శంకరాయ చ శంకరాయ నమ నమ శంకరాయ చ శంకరాయ చ శంకరాయ శంకరాయ చ మయస్కరాయ మయస్కరాయ చ శంకరాయ శంకరాయ చ మయస్కరాయ శంకరాయేతి శంకరాయ చ మయస్కరాయ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ మయస్కరాయ చ నమ నమశ్చ మయస్కరాయ మయస్కరాయ చ నమ మయస్కరాయేతి మయా కరాయ స నమ నమశ్చ నమశివాయ శివాయ నమశ్చ నమశివాయ నమశివాయ శివాయ నమ నమశివాయ చ శివాయ నమ నమశివాయ చ శివాయ చ శివాయ శివాయ చ

శివత రాజ జజ శివత రాజ జజ శివత రాజ చ శివత రాజ జజ శివత రాజ శివత రాజ చ నమ నమస్త శివత రాజ శివత రాజ చ నమ శివత రాజ శివత రాజ చ నమ నమస్త జ నమస్తే త్యాజే త్యాజ నమస్త జ నమస్తే త్యాజ త్రియంబకం యజామయ యజామయ త్రియంబకం త్రియంబకం యజామయ సుగంధం సుగంధం యజామయ త్రియం

పుష్టివర్ధనమిది పుష్టివర్ధనో ఉర్వారుకమివేవోర్వారుకమువ రుకమివ బంధనాద్ బంధనాదివోర్వ రుకమువ.

ఇంతవరకు శ్రీ అత్తులూరి సోమేశ్వర శర్మ గారి వేదపఠనం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో వినండి పుట్టపర్తి నారాయణాచార్యులు గారి రచనలు.

అఖిల గసౌగారిణి మౌమ్మ యమునా తట సంచారిణి కమలనాభ మోగిని ఆనంద పరూపిణి అఖిల గసౌగారి.

ఇంతవరకు శ్రీ అత్తులూరి పుట్టపర్తి నారాయణాచార్య రచనలు విన్నారు. భక్తి రంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు.

0: ఈనాటి కార్యక్రమంలో కంది మినుము పంటల సాగు మేలైన పద్ధతులు, ఈ అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు విందాం.
1: రైతు సోదరులకు స్వాగతం. ఈరోజు ప్రతి ఒక్కరూ సమతుల ఆహారం తీసుకోవాలి, ఆరోగ్యాన్ని పెంచుకోవాలి అన్న స్పృహతో ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో మనం రకరకాల పంటలు పండిస్తుంటాం. పిండి పదార్థాల కోసము వరి, మొక్కజొన్న, జొన్న ఇటువంటి పండిస్తుంటాం. మరి మాంసకృతుల కోసము పల్సెస్ అంటారు, అంటే అపరాల సాగు చేయడం, అంటే కంది, మినుము, పెసర ఇటువంటి పంటలు పండించుకొని చక్కగా సమర్థవంతంగా ఈ సమతుల ఆహారానికి చక్కగా ఉపయోగపడి ఆరోగ్యం బాగుంటుందని ఈ పంటలు కూడా సాగు చేయడం జరుగుతుంది రైతులు. ఈ సందర్భంలో ఎల్నినో ప్రభావం వల్ల కొన్ని పంటల సరళి మార్పులు చేయాల్సినటువంటి అవసరము తరుణం ఉంది. మరి ఈ కంది పంట సాగుకు అనుగుణమైన రకాలు, మేలైన పద్ధతుల గురించి మనం తెలుసుకోవడానికి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వరరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి సమూలమైన సమగ్రమైన సమాచారం ఈ కంది పంట సాగు గురించి, మేలైన పద్ధతుల గురించి, అనువైన రకాల గురించి తెలుసుకుందాం. వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి ఈశ్వరరెడ్డి గారు.
2: నమస్కారం సార్.
1: ముందుగా తెలియజేయండి, ఈ కంది పంట సాగుకు మేలైన పద్ధతి అవసరము ఎలాంటిది? ఈ మేలైన పద్ధతి ముందుగా దీని అవసరాన్ని గురించి తెలియచేయండి.
2: అయితే మీరు ఇందాక చెప్పినట్టు సార్, మనకి అపరాలల్లో కంది, పెసర, మినుము ఇటువంటివి మనకి ఎక్కువ విస్తీర్ణంలో తెలంగాణలో సాగు చేస్తున్నారు. వీటితో పాటు కొంతవరకు ఉలువలు, బొబ్బర్లు కూడా మనకి కొంత సాగులో ఉన్నటువంటి ఉంది. కంది వరకు వస్తే మనకి తెలంగాణ రాష్ట్రంలో వికారాబాదు, నారాయణపేట, సంగారెడ్డి, ఆదిలాబాదు, ఆసిఫాబాదు, సూర్యాపేట ఇటువంటి జిల్లాలలో ఎక్కువ విస్తీర్ణంలో, ఉమ్మడి మహబూబ్ నగర్లో కూడా మనకి మహబూబ్ నగర్, గద్వాల జిల్లాల్లో కొంత ఎక్కువ విస్తీర్ణంలో కందిని మనం సాగు చేస్తున్నారు. అయితే ఎక్కువ శాతం మంది రైతులు కేవలం వర్షాధారంగా ఉన్నటువంటి రైతులు కందిని సాగు చేస్తున్నారు. అవి కూడా సారవంతమైనటువంటి నేలలు కాకుండా కొంత తక్కువ సారం కలిగినటువంటి నేలల్లో చాలా తక్కువ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ మనకి కందిని సాగు చేస్తున్నారు. అంటే మనం వరి, పత్తి, మొక్కజొన్న ఇటువంటి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేటటువంటి పంటలతో పోలిస్తే కంది పరాల పంటలను చాలా తక్కువ సారవంతమైనటువంటి నేలల్లో కొంత శ్రద్ధ కూడా తక్కువ తీసుకోవడం జరుగుతుంది. అంటే అలా చెప్పకూడదు కానీ కొంత గమనించడం మనం జరుగుతూ ఉంది. దీనివల్ల మనకు కొంత దిగుబడులు అనేటటువంటివి తక్కువగా నమోదవడం జరుగుతూ ఉంది. ఇటువంటి సమయంలో మనం ఎలా ఎటువంటి మేలైన పద్ధతులు పాటించాలంటే, మనం మొదటగా తన నేలకు తగ్గినటువంటి వెరైటీలను, రకాలను అనేటటువంటిది ఎంచుకోవడం చాలా ముఖ్యమైనటువంటి.
1: చాలా చక్కగా మీరు ఈ కందిని చక్కగా పండించుకోవాలంటే, మేలైన పద్ధతి మనం అవలంబించాలంటే సరైన రకాలు ఎంచుకోవాలని చక్కగా వివరిస్తున్నారు. బాగుంది. అయితే మరి మన రాష్ట్రంలో రకరకాల కంది పంట వంగడాలు మనకు అందుబాటులో ఉంటాయి. మరి ఈ అందుబాటులో ఉన్న వంగడాలు అంటే షార్ట్ టర్ము, లాంగ్ టర్మ్ అనేటివి కూడా ఎక్కువ రోజులు పంటకాలం, తక్కువ రోజుల పంటకాలం కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. మరి మన తెలంగాణ ప్రాంతానికి ఏ రకమైన ఈ రకాలు అనుకూలంగా ఉంటాయి ముందుగా వివరించండి.
2: అయితే మీరు ఇందాక చెప్పినట్లు మనకి పంట కాల పరిమితి బట్టి రకాల

0: అని మనం ముఖ్యంగా మూడు రకాలుగా విభజించుకోవడం జరిగింది. మూడు తరగతులుగా, ఒకటి మధ్య స్వల్పకాలిక రకము, మధ్యకాలిక రకము, అదేవిధంగా దీర్ఘకాలిక రకాలను మనము విభజించుకోవడం జరిగింది. అయితే తెలంగాణలో ఎక్కువ విస్తీర్ణంలో మధ్య స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలను సాగు చేస్తూ ఉన్నారు. దీర్ఘకాలిక రకాలను మనం సాగు చేయటం లేదు, రైతులకు కూడా మనం ఎటువంటి రకాలను సిఫారసు చేయడం లేదు.
1: ఇంతవరకు కంది మినుము పంటల సాగు మేలైన పద్ధతులు ఈ అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వర్రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: శ్రోతలకు మా సాయంకాలం ప్రసారాలు మరొకసారి గుర్తు చేస్తున్నాం. సాయంత్రం 6:50 జూలై మాసంలో సోయా చిక్కుడు పంటల్లో వ్యవసాయ పనులు ఈ అంశం గురించి రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు వింటారు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో వానాకాలం పంటల్లో సమగ్ర కలుపు నివారణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి పద్మజ గారు రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు సలహాలు అందజేస్తారు. ఆసక్తిగల రైతు సోదరులు తమ సందేహాల నివృత్తికై ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 STD కోడ్ జత చేస్తూ 2324 0852, మరో నంబరు 2324 0853 నంబర్లు మరొకసారి 040 STD కోడ్ జత చేస్తూ 2324 0852, మరో నెంబరు 2324 0853 ఈ నంబర్లకు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. సాయంకాలం ప్రసారాలు విన్నారు.
3: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
4: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
3: అంతా మంచిగున్నాను రా.
4: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
5: నాన్న.
3: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
4: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా భయ్.
3: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా?
4: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
3: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
5: ఆయనకేం చెప్పగలుగుతానా?
3: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
4: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
5: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
4: నడువే మరి, దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
6: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
4: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
6: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
5: ఏందయ్యా ఎడిపోతున్నావు?
4: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
7: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
8: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బౌద్ద క్షేత్రాల సమగ్రాభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, అధునాతన తయారీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్తో భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు తైవాన్కు చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నిన్న సమావేశమయ్యారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్టంలోని పారిశ్రామిక అనుకూల విధానాలు, మౌలిక వసతులు, లాజిస్టిక్స్ నెట్వర్క్స్, పెట్టుబడిదారులకు అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి తైవాన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. రాష్టంలో పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులు జారీ చేయడంతో పాటు పూర్తిస్థాయి ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తోందని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ఎటువంటి జాప్యం లేకుండా విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. జాబ్ క్యాలెండర్ 2026పై ఉద్యోగాల కల్పనకు ఏర్పాటైన మంత్రుల బృందంతో గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ 2026లో మొత్తం 10,060 పోస్టులను 4 దశల్లో భర్తీ చేయనుండగా తొలి దశలో 1,523 విశ్వవిద్యాలయ అధ్యాపక ఉద్యోగాలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా రెండవ దశలో 3,168 ఉద్యోగాలకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. 3-4 దశల్లో 5,369 పోస్టులకు అక్టోబర్ 15న ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో బౌద్ద క్షేత్రాల సమగ్రాభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో రాష్టంలో తొలిసారిగా నిర్మించిన మైత్రేయ బుద్ద విహార్ ప్రారంభోత్సవంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తొట్లకొండ, అమరావతి, నాగార్జునకొండ, ఘంటసాల వంటి ప్రముఖ బౌద్ద క్షేత్రాలను అనుసంధానిస్తూ త్వరలో బుద్దిస్టు సర్క్యూట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. శాంతి, సహనం, అహింస వంటి బుద్దుని సందేశాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని మంత్రి కందుల దుర్గేష్ తెలుపుతూ
1: ఏ ఒక్క కాలానికి ఏ ఒక్క సమయానికి పరిమితమైనవి కాదు. ఆయన చెప్పినటువంటి అదేవిధంగా అహింస అంశాలు ద్వేషాన్ని ప్రేమతో మాత్రమే తగ్గించగలం. ఇదే సరస్సులోటువంటిది బుద్ధుని యొక్క ప్రవచనాలు కానీ బుద్ధుని యొక్క బోధనలు కానీ విశ్వవిఖ్యాత కావాలని ఆలోచించిన వారు చేసినటువంటి ప్రయత్నానికి
0: పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. హైదరాబాద్లో జాతీయ భద్రతా మండలి తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాసెస్ సేఫ్టీ ఆఫ్ కంబస్టబుల్ డస్ట్ అంశంపై 2 రోజుల కార్యశాలను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ పరిశ్రమల్లో ప్రమాదాలను పూర్తిగా నివారించాలంటే ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికులు సమన్వయంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను నెలకొల్పాలని అన్నారు. కంబస్టబుల్ డస్ట్, గ్యాస్ లీకేజీల వంటి ప్రమాదాల నివారణకు ప్రత్యేక భద్రతా మార్గదర్శకాలను రూపొందించి ఖచ్చితంగా అమలు చేయాలని కర్మాగారాల శాఖ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా సమగ్రాభివృద్ది, పారిశ్రామిక పురోగతికి కీలకమైన మచిలీపట్నం బంటుమిల్లి రహదారి నిర్మాణానికి సహకరించాలని మంత్రి

0: రవీంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి మంత్రి నిన్న విజ్ఞప్తి చేశారు. ఈ రహదారి పూర్తయితే మచిలీపట్నం పోర్టు, మంగినపూడి బీచ్కు మెరుగైన అనుసంధానంతో పాటు పారిశామిక కారిడార్లు, లాజిస్టిక్స్ పార్కులు, ఎంఎస్ఎంఈ క్లస్టర్ల అభివృద్దికి దోహదపడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులను వీలైనంత త్వరగా మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో 2.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న శుద్దవాగు రక్షణ గోడ పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు కానుందని తెలిపారు. పారిశ్రామిక అభివృద్దితో పాటు ఉపాధి అవకాశాలు పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి పేర్కొంటూ
1: పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కి ప్రయారిటీ ఇస్తున్నారు. సో దాట్ ఓర్వకల్లో కూడా చాలా ప్రయారిటీ ఇస్తారు. ఎప్పుడైనా క్యాబినెట్ లో గానీ ఎస్ఐపీబీ లో గానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫస్ట్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి, లేదు సార్ ఇది సపోర్ట్ చేయాలా, ఈ కంపెనీస్ కి ఇట్లా సపోర్ట్ చేస్తే గానీ ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఉండదు, ఇది బ్యాక్వర్డ్ రీజన్, ల్యాండ్ లాక్ అనమాట. పెద్ద ఎత్తున లోకేష్ గారు ఇప్పుడు పవర్ కి సంబంధించింది ఫౌండేషన్ వేసే వస్తున్నారు. ఈస్ బీయింగ్ ఎ బిగ్ సపోర్టర్. హైకోర్టు బెంచ్ కూడా సార్ రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తున్నారు. మొన్న కూడా నాకు చెప్పారు, సీజే గారు కంప్లీట్ చేశారు, నీకు త్వరలో గుడ్ న్యూస్ వస్తుంది భరత్ అని చెప్పి చెప్పడం జరిగింది.
0: రాష్ట్రంలో పొగాకు రైతులను ఆదుకోవటమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి కే అచ్చెన్నాయుడు అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి ఎఫ్సీవీ పొగాకు రైతులకు కేజీకి 20 రూపాయల చొప్పున సాయం అందించేందుకు 188 కోట్ల రూపాయలతో 94 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలుకు చర్యలు చేపట్టినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం కేంద్రంతో పాటు పొగాకు బోర్డు, వ్యాపారులతో సమన్వయం చేస్తూ రైతులకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. మానవ అక్రమ రవాణాపై అవగాహన పెంపొందించడం, బాధితుల హక్కులను పరిరక్షించడం ఈ దినోత్సవ నిర్వహణ ప్రధాన ఉద్దేశం. మహిళలు, చిన్నారులను అక్రమంగా తరలించి వివిధ రకాల దోపిడీకి గురిచేసే చర్యలను అరికట్టేందుకు, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఐక్యరాజ్య సమితి 2013 నుంచి ప్రతి ఏడాది జులై 30న ఈ దినాన్ని నిర్వహిస్తోంది. మానవ అక్రమ రవాణా నుంచి రక్షించబడిన బాధితులు వివక్షకు గురికాకుండా వారి సమస్యలు, అనుభవాలను సమాజం అర్థం చేసుకోవాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తోంది. ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిషాపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బౌద్ధ క్షేత్రాల సమగ్ర అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రవివాసరే ఇత్యుక్తే ఆగస్ట్ మాసస్య ద్వితీయ దినాంకే మాదకముక్త యువ వికసిత భారత సంకల్పాభియానస్య శుభారంభో విధాస్యతి. వస్తుతస్తు ఏతత్ మాదక పదార్థాన్ విరుద్ధ్య శత సప్తాహాత్మక రాష్ట్రవ్యాపి జనసహభాగితాందోళనం వర్తతే. ఏతస్యాభియానస్య నేతృత్వం మై భారత మంచ కరిష్యతి. యశ్చ యూనాం నేతృత్వ క్షమతాయాః అథ చ సామాజిక సహభాగితాయాః సంవర్ధనాయ కార్యం కరోతి. అస్య పదక్షేపస్య ఉద్దేశ్యం జాగరూకతాయాః సామాజిక సహభాగితాయాః సతత జనసహయోగస్య చ మాధ్యమేన యూనాం సంఘటనం కృత్వా మాదకముక్త భారతస్య నిర్మాణం ఇత్యస్తి. లోకసభాయాం లోకపరీక్షా అనుచిత సాధన నివారణ సంశోధన విధేయక 27వ పారిత. అస్యోద్దేశ్యం తావత్ పరీక్షా ప్రకరణేషు వంచనాయాః నిరోధాయ కఠోర దండవిధానం సహైవ ద్రుతగతి న్యాయాలయానాం స్థాపనం ఇత్యస్తి. అనేన లోకపరీక్షా అనుచిత సాధన నివారణ అధినియమే 24వ సంశోధనం విధీయతే. అస్మిన్ విధేయకే దశవర్షాత్మకః కారావాసః దశకోటి రూప్యకాణాం దండః సహైవ సిద్ధాపరాధినాం సంపత్తేః అధిగ్రహణం ఇత్యాదీని ప్రావధానాని సంతి. విధేయకానుసారం ప్రత్యేకం రాజ్యం అథ చ కేంద్రశాసిత ప్రదేశః దైనందిన వాదశ్రవణాయ విశేష ద్రుతగతి న్యాయాలయానాం స్థాపనం కరిష్యతి. చర్చాయాః ఉత్తరం ప్రదదన్ కార్మిక రాజ్యమంత్రి డాక్టర్ జితేంద్రసింహః న్యగాదీత్ యత్ నియమస్య సుదృఢీకరణాయ సహైవ పత్రగోప్యతాభంగ ప్రకరణేషు శీఘ్ర న్యాయార్థం ఏతత్ సంశోధనం ఆనీతం.
1: सरकार की प्रतिबद्धता का आप इसी बात से अनुमान लगा सकते हैं कि इसी विधेयक के लाने के साथ ही साथ हमारे लॉ मिनिस्टर्स की ओर से भी एक प्रस्ताव जारी कर दिया गया. स्पेशल फास्ट ट्रैक कोर्ट्स है, इनको स्थापित करने का भी క్రమ ప్రారంభ కియా జాయే. ఉస్మే దిల్లీ ముంబై కోల్కతా మధ్యప్రదేశ్ బిహార్ ఉత్తరాఖండ్ మే పహలే హీ ఇన్హోనే గఠిత్ కర్ దియా హై ఔర్ ఆనే వాలే దినో మే బాకీ స్థానో పర్.
0: రాజ్యసభాయాం 27వ రాష్ట్రీయ గౌరవ అపమాన నివారణ సంశోధన విధేయకం పారితం. ఏతత్ విధేయకం రాష్ట్రీయ గౌరవ అపమాన నివారణ అధినియమే 171వ సంశోధనం కరోతి. అస్య విధేయకస్యోద్దేశ్యం వందే మాతరం ఇత్యస్మై రాష్ట్రగీతాయ అపి రాష్ట్రగానేన సమం వైధానిక సురక్షా ప్రధానం ఇత్యస్తి. ఏతాదృశేషు అపరాధేషు త్రివర్షాత్మకః కారావాసః ద్రవ్యదండః ఉత వా ఉభయమపి భవితుమర్హతః. ఉత్తరప్రదానకాలే గృహరాజ్యమంత్రి నిత్యానందరాయః ప్రావోచత్ యత్ ఏతత్ సంశోధనం భారతస్య ఆత్మనే రాష్ట్రీయచేతనాయై సాంస్కృతికన్యాసాయ సహైవ స్వతంత్రతాసంగ్రామస్య ఆదర్శేభ్యశ్చ సామూహిక ప్రతిబద్ధతాం దర్శయతి.
2: राष्ट्रीय गीत अपमान पर इस विधेयक के माध्यम से दंडनीय प्रावधान करने का विचार हुआ है. वर्तमान संशोधन का उद्देश्य राष्ट्र गीत वंदे मातरम के जानबूझकर किए गए अपमान को भी उसी प्रकार के दंडनीय बनाया जाए जैसा कि वर्तमान कानून में है. हर भारतवासी के राष्ट्र प्रेम का उद्घोष है वंदे मातरम, विकसित भारत का संकल्प है वंदे मातरम.
0: ఒడిశా రాజ్య అతివృష్ట్యా ఉచ్ఛ్వసిత నదీభిశ్చ వికట జలౌఘ స్థితిః దురాపద్యతే. అస్మాద్ హేతోః చత్వారః జనాః మృత్యుముపగతాః సహైవ చతుర్లక్షాధికాః జనాః ప్రభావితాః అభవన్. శ్రావణమాసస్య వార్షికీ కావడయాత్రా అద్యారభ్య ప్రవర్తతే. అస్యాం యాత్రాయాం భక్తాః గంగాజలమానేతుం ఉత్తరాఖండస్య హరిద్వార గోముఖ గంగోత్రి ఇత్యాదిషు తీర్థస్థలేషు గశ్యంతి. అస్యాః విశాలయాత్రాయాః సువ్యవస్థాయై ఉత్తరాఖండ ఉత్తరప్రదేశ సర్వకారాభ్యాం వ్యాపక ప్రబంధాః ప్రకల్పితాః ఇతి వార్తాః.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: నిర్మల్ జిల్లా సమాచార లేఖ వింటారు. లేఖ అందిస్తారు జి సాయన్న.
1: ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి అర్హుడికి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇటీవల నిర్మల్ జిల్లాలో పర్యటించి ఎస్సీ ఎస్టీల అభివృద్ధిపై అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఆలస్యం లేకుండా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు పారదర్శకంగా నిర్దేశిత గడువులో పూర్తి చేసి బాధితులకు పరిహారం సకాలంలో అందేలా చూడాలని సూచించారు. వానాకాలం 2026 సీజన్కు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద నిర్మల్ జిల్లాలో అర్హులైన రైతు బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని నేరుగా జమ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. జిల్లాలో 181,379 మంది రైతుల ఖాతాల్లో మొత్తం 222 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్లు ఆయన వెల్లడించారు. సాగు ప్రారంభ దశలోనే రైతులకు పెట్టుబడి భారం తగ్గించి సకాలంలో వ్యవసాయ పనులు చేపట్టేందుకు అవసరమైన ఆర్థిక చేయూత అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిధుల విడుదల కొనసాగుతోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం ప్రకటించిన మేరకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక పర్యవేక్షణతో చర్యలు చేపడుతోందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. వ్యవసాయ ఉద్యానవన శాఖ జల సంరక్షణ చర్యలపై అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎల్నినో ప్రభావంతో జులై నెలలో సుమారు 30% లోటు వర్షపాతం నమోదైందని, ముఖ్యంగా సోన్ మండలంలో 50% వరకు వర్షాభావం ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 4.3 లక్షల ఎకరాల్లో పంటల సాగు కొనసాగుతోందన్నారు. నీటి లభ్యతను అంచనా వేసిన తర్వాతే వరినాట్లు వేయాలని రైతులకు సూచించిన కలెక్టర్ సాగునీటి వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా కంది, ఆయిల్ పామ్, కూరగాయలు, ఇతర ఉద్యానవన పంటలను సాగు చేయాలని కోరారు. ఒక ఎకరంలో కంది పంట ద్వారా 7 నుండి 8 క్వింటాళ్ల దిగుబడి సాధించిన రైతులు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉందన్నారు. ఆయిల్ పామ్లో అంతర పంటలు సాగు చేసే అవకాశం ఉండటంతో పాటు ప్రభుత్వం సబ్సిడీలు, ప్రోత్సాహకాలు కూడా అందిస్తోందన్నారు. పందిరి కూరగాయల సాగుకు 50% రాయితీ అందుబాటులో ఉందని తెలిపారు. బిందు సేద్యం ద్వారా తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించవచ్చని, డ్రిప్ ఇరిగేషన్ కు ప్రభుత్వం రాయితీలు ఇస్తోందని వివరించారు. భూగర్భ జలాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవిక గ్రామీణ్ ద్వారా తెలంగాణ జలసిరి కార్యక్రమం కింద నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 573 సేద్యపు కుంటలను తవ్వించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు గ్రామీణ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి తెలిపారు. తెలంగాణ జలసిరి కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాల పెంపుదలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద ఇంకుడు గుంట, ఊరిలో ఊటకుంట, ప్రతి రైతు తోటలో సేద్యపు కుంట నిర్మించుకోవాలన్నారు. ఎల్నినో వలన తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రతి ఒక్కరూ వర్షపు నీటిని ఒడిసిపట్టి భూమిలో కింకించాలని కోరారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి రాజేందర్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక వైద్యాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమయంలో టైఫాయిడ్, మలేరియా, డయేరియా, వైరల్ జ్వరాలు వచ్చే అవకాశం ఉందని, వీటి చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులకు సూచించారు. అకస్మాత్తుగా వచ్చే జ్వరాల పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందాలన్నారు. ప్రజలు ఈ సమయంలో వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో పాత కూలర్లు, టైర్లు, కుళాయిలలో నీటి నిల్వ ఉంటే దోమల ఉధృతి పెరిగి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున వాటిలో నీటి నిల్వ ఉండకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా జూన్, జులై నెలలలో 30% వర్షపాతం లోటు ఏర్పడిందని, రైతులందరూ అధిక నీటి వినియోగం ఉన్న వరి పంటలు వేయకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్ అన్నారు. జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెసర, మినుము, కంది పంటలు తక్కువ నీటి వినియోగంతో చేతికి వచ్చే పంటలను వేసుకోవాలని సూచించారు.
0: ఇంతవరకు జి సాయన్న గారు అందించిన నిర్మల్ జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గవిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 22వ జేఆర్డీ టాటా స్మారక సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన, నాణ్యత, ఆవిష్కరణలు, పోటీతత్వం ద్వారా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు ప్రపంచ ఆదరణ పొందేలా ప్రయత్నించాలన్నారు. ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి 100 కోట్ల రూపాయల పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ నిధులు, ఇండియా ఏఐ మిషన్, 2వ సెమీ కండక్టర్ మిషన్తో సహా అనేక కార్యక్రమాల గురించి మంత్రి వివరించారు. ఈ కార్యక్రమాలు దేశంలో ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని, టెక్నాలజీల అభివృద్ధిని వేగవంతం చేస్తాయని చెప్పారు. క్షయవ్యాధి నిర్మూలన కోసం జన్ ఆందోళన్కు నాయకత్వం వహించాలని పశ్చిమ బెంగాల్కు చెందిన పార్లమెంటు సభ్యులను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కోరారు. న్యూఢిల్లీలోని ఎక్స్టెండెడ్ పార్లమెంట్ హౌస్ అనెక్స్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా పశ్చిమ బెంగాల్ ఎంపీలతో ఆయన ఒక సమావేశాన్ని నిర్వహించారు. గ్లోబల్ వేగంతో పోలిస్తే దాదాపు 2x వేగంతో భారతదేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు, చికిత్స కవరేజ్ రేటు 92% చేరుకున్నట్టు నడ్డా వెల్లడించారు. 2030 నాటికి క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యాన్ని సాధించడానికి కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని, ముందస్తు గుర్తింపును, జిల్లాస్థాయి పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని ఆయన ఎంపీలను కోరారు. అలాగే భారతదేశ క్షయవ్యాధి నిర్మూలనలో స్వదేశీ ఆవిష్కరణలు, ఏఐ ఆధారిత రోగ నిర్ధారణ, మెరుగైన రోగుల మద్దతు కీలక చోదకాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. లోక్సభ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ చట్టంలో నేరస్తులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తు జప్తు వంటి కఠినమైన శిక్షలతో కూడిన పలు కీలక నిబంధనలు చేర్చారు. కేసులను వేగంగా పరిష్కరించడానికి వీలుగా రోజువారీ విచారణ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఈ చట్టం సూచిస్తోంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలల్లోపు నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలి, ఛార్జిషీటు దాఖలు చేసిన 3 నెలల్లోపు విచారణలు ముగించాల్సి ఉంటుంది. ఈ బిల్లుపై జరిగిన చర్చకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ చట్టాన్ని మరింత కఠినతరం చేయడానికి, వేగవంతమైన న్యాయాన్ని అందించడానికి ఈ సవరణ తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ కొత్త బిల్లు విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడడంలో ప్రభుత్వానికున్న నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని ఆయన అన్నారు. వివిధ పార్టీల పాలనలో ఉన్న పలు రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ సంఘటనలు జరిగాయని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
1: The earlier bill and the amendment today are reaffirmation of this government's deep commitment to safeguard the welfare of the students and the youth of this country. And therefore, this bill can be described as a milestone legislation in the history of Indian Parliament.
0: చర్చలో పాల్గొన్నారు

0: లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ దేశంలో విద్యా వ్యవస్థ ఇప్పుడు చాలా ఖరీదైందిగా మారిందన్నారు. నీట్ యూజీ పరీక్ష నిర్వహణకు చేసిన ఖర్చు దేశ విద్యా బడ్జెట్ కంటే ఎక్కువని ఆరోపించారు.
1: I was very excited, reassured by what the future of this country did on our streets. This was not anger, this was not violence, this was not hatred, this was deep expression of the future generation of this country, and I feel that all political parties must respect this expression.
0: Lok Sabhalo, the public examinations అమెండ్మెంట్ బిల్లు 2026 ఆమోదం పొందిన సందర్భంగా విద్యార్థులకు, యువ ఆశావహులకు సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందనలు తెలిపారు. పరీక్షల్లో జరిగే అక్రమాలకు వ్యతిరేకంగా ఈ బిల్లు కఠినమైన చర్యలు తీసుకొస్తుందని పేర్కొన్నారు. పరీక్షల్లో పారదర్శకత, నిష్పక్షపాతను కాపాడడానికి ఈ బిల్లు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, పటిష్టమైన దర్యాప్తు యంత్రాంగాలతో మరింత కఠినమైన శిక్షలు ఖరారు చేసిందని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఈశాన్య భారతదేశం, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఛత్తీస్గఢ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, లక్షద్వీప్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, మధ్యప్రదేశ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గావెట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఈ పోరులో గావిట్ 10.71 సెకండ్ల టైమింగ్తో ప్రథమ స్థానంలో నిలవగా బాసిల్ 10.83 సెకండ్లతో రెండవ స్థానంలో నిలిచారు. ఇంగ్లాండుకు చెందిన కెవిన్ శాంటోస్ 10.85 సెకండ్లతో కాంస్య పతకం సాధించారు. పురుషుల లాంగ్ జంప్లో లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ రజత పతకం గెలుపొందారు. ఈ రజత పతకంతో మురళీ శ్రీశంకర్ కామన్వెల్త్ క్రీడల్లో 2 పతకాలు సాధించిన మొట్టమొదటి భారతీయ పురుష లాంగ్ జంపర్గా గుర్తింపు పొందారు. భారత్ 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్యాలతో సహా మొత్తం 15 పతకాలతో పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 10వ ఎడిషన్ను ప్రారంభించారు. ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ టెక్నాలజీ వేదిక అయిన ఈ సదస్సు 7 నుండి 10వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది. టెలికాం శాఖ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న IMC 2026 భారత్ డిజిటల్ పరివర్తన తదుపరి దశను రూపుదిద్దడానికి ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు, టెలికాం ఆపరేటర్లు, ఇన్నోవేటర్లు, స్టార్టప్లు, ఇన్వెస్టర్లు, పరిశోధకులు, విధానకర్తలను ఒక చోటకు చేర్చనుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గావిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం

0: 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఉదయ్ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. కార్యక్రమంలో ముందుగా ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేకత దినోత్సవం, ఈ అంశం గురించి కొన్ని వివరాలు, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన హైపర్ ఎసిడిటీ డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. కార్యక్రమంలో ముందుగా వినండి ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం గురించి కొన్ని వివరాలు. వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఈరోజు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం. అయితే స్త్రీలు, పురుషులు మరియు పిల్లలను బలవంతంగా పనిచేయించడం, వ్యభిచారంలోకి నెట్టడం లేదా అవయవాలను దొంగిలించడం వంటి అసాంఘిక కార్యకలాపాల కోసం మోసపూరితంగా తరలించడాన్ని మానవ అక్రమ రవాణా అంటారు. ఆర్థిక ప్రయోజనాల కోసం మనుషులను అంగడి సరుకుగా మార్చి క్రయ విక్రయాలు జరపడాన్ని మానవ అక్రమ రవాణా అంటారు. ఇది అత్యంత దుర్మార్గమైన మానవ హక్కుల ఉల్లంఘన. ప్రధానంగా లైంగిక దోపిడీ, వెట్టి చాకరీ, బానిసత్వం రూపాల్లో ఉంటుంది. ఇది మానవత్వంపై జరిగే క్రూరమైన దాడి. ఇది ఉపాధి అవకాశాలు లేకపోవడం, పేదరికం, అవినీతి, ప్రాంతాల మధ్య ఆర్థిక అసమానతలు లాంటివి అక్రమ రవాణాకు ప్రధాన కారణాలవుతాయి. అయితే మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఏటా జూలై 30వ తేదీన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటుంది ఐక్యరాజ్య సమితి. మానవ అక్రమ రవాణా గురించి అవగాహన కల్పించడంతో పాటు దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యకతను గురించి ప్రజలను చైతన్యపరచడం ఈరోజు ముఖ్య ఉద్దేశం.

అసలు ఈ మానవ అక్రమ రవాణాకు ఏది కారణమవుతుంది అని ఆలోచిస్తే ప్రజలు, వారి పేదరికం మరియు వారి నిరుద్యోగం అని చెప్పుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు సులభంగా మోసపోతుంటారు. మంచి ఉద్యోగాల ఆశ చూపి దళారులు వీరిని ఇతర ప్రాంతాలకు, దేశాలకు తరలిస్తుంటారు. ఇక చిన్నపిల్లల విషయానికొస్తే, అమాయకమైన చిన్నపిల్లలు ఇంకా మహిళలు వారి అక్రమ రవాణా బారిన పడి తీవ్ర వేధింపులకు గురి అవుతుంటారు. బలవంతపు కార్మికులుగా మారి వారి భవిష్యత్తుకు నాశనమవ్వడానికి కారణమవుతుంటుంది. గృహ కార్మికులుగా మరియు భిక్షాటనలో పిల్లలను వాడుకోవడం లాంటివి ఈ మానవ అక్రమ రవాణా సమస్య తీవ్రతకు ఒక కారణమవుతుంది.

అయితే ఈ మానవ అక్రమ రవాణా జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే, ప్రభుత్వాలు అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపాలి, కఠిన శిక్షలు అమలు చేయాలి. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు దళారుల మోసాలపై అవగాహన కల్పించాలి. ఇంకా రక్షించబడిన బాధితులకు సరైన వైద్యం, విద్య, ఇంకా వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. దీనివల్ల మానవ అక్రమ రవాణాను కొంతమట్టుకు తగ్గించుకోవచ్చు.

మానవ అక్రమ రవాణా అనేది ఒక గొలుసుకట్టు ప్రక్రియ లాంటిది. ఇందులో ఒక వ్యక్తిని గుర్తించడం, తరలించడం, ఒక చోట నిర్బంధించడం వంటివి ఉంటాయి. అవి బలవంతంగానో మోసంతోనో బాధితుల బలహీన పరిస్థితిని ఆసరాగా చేసుకొను సాగుతుంటాయి. లైంగిక దోపిడీ, వెట్టి చాకరీ, బానిసత్వం, బలవంతపు వివాహం, భిక్షాటన వంటి రూపాల్లో ఈ దోపిడీలు మనకి కనిపిస్తుంటాయి. ఆ ఉద్దేశంతోనే జరుగుతుంటాయి.

బాధితులను రక్షించడంతోనే ప్రభుత్వ బాధ్యత ముగిసిపోకూడదు. దోపిడీ నుంచి బయటపడిన చిన్నారికి తగిన రక్షణ కల్పించకపోతే మళ్లీ

అక్రమ రవాణా ముఠాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. అందుకని బాలల సంక్షేమ కమిటీలు వారికి వైద్య చికిత్స, మానసిక కౌన్సిలింగ్, న్యాయ సహాయం, పరిహారం దక్కేలా చర్యలు తీసుకోవడం వంటివి చేస్తుండాలి. బాధిత చిన్నారులు తిరిగి విద్యను కొనసాగించేలాగా, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి సాధించేలా సాయపడాలి. అయితే అక్రమ రవాణాదారులు స్వేచ్ఛగా తిరుగుతున్నంత వరకు ఇవన్నీ ఆశించిన ఫలితాన్నివ్వవు. అందుకే ఫాస్ట్ ట్రాక్ కోర్టును నిర్దిష్ట కాల వ్యవధిలోనే కేసుల విచారణను పూర్తి చేయాలి. ఆలస్యమయ్యే కొద్దీ బాధితుల మానసిక వేదన పెరుగుతుంటుంది. బాధితులు, సాక్షులు బెదిరింపులకు గురయ్యే ప్రమాదం అధికమవుతుంది. సంఘటిత నేర ముఠాలు తమ కార్యకలాపాలను కొనసాగించడానికి ఇది అవకాశం కల్పిస్తుంటుంది. అయితే మానవ అక్రమ రవాణా కేవలం చట్టం యొక్క సమస్య మాత్రమే కాదు, ఇది మన సమాజం ఎదుర్కొంటున్న నైతిక సవాలని చెప్పుకోవచ్చు. అందరం కలిసికట్టుగా దీనికి వ్యతిరేకంగా పోరాడి భావి తరాలకు భద్రమైన, స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని అందించాలి. దేశ పౌరులుగా మనవంతు సహాయాన్ని అందించాలి.

ఇంతవరకు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం గురించి కొన్ని వివరాలు విన్నారు. ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం శీర్షికన హైపర్ ఎసిడిటీ డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన హైపర్ అసిడిటీ ఇంటిగ్రేటివ్ మెడిసిన్, ఈ అంశం గురించి తెలియజేయడానికి అలోపతిలోనూ హోమియోపతిలోనూ నిష్ణాతులైన ప్రముఖ వైద్యులు డాక్టర్ కె శ్రీధర్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి కనుక్కుందాం. నమస్కారం అండి.

0: డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: ఉరుకుల పరుగుల జీవనంలో ఆహారం సరిగ్గా తీసుకోకపోవడము, సరైన సమయంలో తీసుకోకపోవడము ఉదర సంబంధ వ్యాధులకి, హైపర్ అసిడిటీకి చాలా కారణంగా చూస్తున్నాం. సో ఈ గట్ సిస్టమ్ డిస్టర్బ్ అయిపోయిన తర్వాత నిత్య జీవితం అంతా కూడా నరకప్రాయం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ హైపర్ అసిడిటీ పట్ల ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వివరించండి.
1: హైపర్ అసిడిటీ వ్యాధితో బాధపడే వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, రెండవదిగా వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ మార్చుకోవాలి,
0: అంటే జీవన శైలిని సమగ్రంగా మార్చుకోవాలి.
1: అది ప్రముఖంగా మనం చేయాల్సిన పని, మొదటిగా చేయాల్సిన పని జీవనశైలిని మార్చుకుని, రెండవదిగా ఆహారపు అలవాట్లను మార్చుకుని, మూడవదిగా జబ్బు ఉంటే మందు వాడుకోవాలి. ఇలా మందులు మూడవ స్టేజ్లో మనం తీసుకోవడం బెటర్. చాలామంది ఏం చేస్తారంటే లైఫ్ స్టైల్ని మార్చుకోకుండా, జీవనశైలిని మార్చుకోకుండా మందుల కోసం పరిగెత్తుతూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. కంటి నిండా నిద్రపోవాలి, 8 అవర్స్ ఖచ్చితంగా పడుకోవాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి, చేస్తున్న పనులని బ్యాలెన్స్డ్గా చేయాలి. కొంతమంది వర్కే జీవితం అనుకుంటారు, అందువల్ల వాళ్ళకి స్ట్రెస్ బాగా పెరిగిపోయి వాళ్ళకి లోపల యాసిడ్ ఎక్కువై ప్రమాదం ఉంటుంది. కొంతమంది ఫుడ్ ఆహారపు అలవాట్లు సరిగా పాటించకుండా ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తింటారు, స్పైసీ ఫుడ్ తింటారు. ఇలా చేయడం వల్ల వారికి అసిడిటీ ఎక్కువ అవడం కూడా జరుగుతుంది.
0: డాక్టర్ గారు, పూర్వము ఇంట్లో అమ్మ చేతి వంట చాలా హైజీనిక్ వాతావరణంలో తిని వేడివేడిగా తినేవాళ్ళు. ఇప్పుడు ఈ డెలివరీ యాప్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక ఫోన్ కాల్లో ఒక ఆర్డర్ పెట్టంగానే గంటలో అరగంటలో ఫుడ్ వస్తుంది. ఆ ఫుడ్ ఎవరు చేశారు, ఎలా చేశారు, ఏ రకమైన ఆయిల్ వాడారు, ఎంతకాలం స్టోరేజ్ అన్న విషయం తెలియకుండా కేవలం ఆ రుచి ఆ స్పైస్ కోసం తినేస్తున్నాము. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కడుపులో పోయిన తర్వాత రకరకాల ఉదర సంబంధిత సమస్యలకి కారణమవుతుందంటారా?
1: ఇంగ్రీడియంట్స్ కనుక సరిగా లేకపోతే ఖచ్చితంగా కడుపులో ఇబ్బందులు రావడం జరుగుతుంది. ఎంతోమంది బయట తిని కలుషితమైన ఇంగ్రీడియంట్స్ అయితే రకరకాల ఉదర సంబంధమైన వ్యాధులతో తిరిగి వస్తున్నారు.
0: ముఖ్యంగా ఈ హైపర్ అసిడిటీ రాకుండా ఉండాలంటే ఏ రకమైన జాగ్రత్తలు ఫుడ్లో పాటించాలంటారు? మీరు అన్నట్టు జీవనశైలి మార్చుకోవాలి, అలాగే నిత్యం తీసుకునే మన డైట్లో ఆహారంలో ఏ రకమైన మార్పులు చేర్చాలంటారు?
1: మామూలుగా ప్రాక్టీస్లో నేను చూస్తున్నది ఏంటంటే ఎవరైనా కూడా యాసిడిటీతో వస్తే అది కొద్ది కాలంగా ఏర్పడిన యాసిడిటీనా, లేదంటే దీర్ఘకాలంగా ఏర్పడిన యాసిడిటీనా, లేదంటే జీఆర్డీ అని ఉంటుంది, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజీజ్ అని, దానివల్ల కలుగుతున్న యాసిడిటీ సిమ్టమా అనేది చూస్తాము. తరుణకాలంగా అంటే కొద్ది కాలంగా పేషెంట్ కనుక యాసిడిటీతో బాధపడుతూ ఉంటే వాళ్ళకి సాధారణంగా ఏం చెప్తామంటే మీరు టీ కాఫీ పులుపు మానేయండి అని చెప్తాం. ఎందుకంటే మన భారతదేశంలో కామన్గా మన వాళ్ళు టీ కాఫీ పులుపు మానేస్తే చాలా వరకు వాళ్ళ అసిడిటీ తగ్గిపోతుంది. ఈ టీ కాఫీ పులుపు ఫస్ట్ మానేయమని చెప్తాం. పేషెంట్ ఎప్పుడైనా కూడా ఈ చిన్న మార్పు చేసుకుంటే చాలా వరకు వాళ్ళకి అసిడిటీ తగ్గిపోతుంది. అలా కాకుండా దీర్ఘకాలంగా కనుక వాళ్ళకి అసిడిటీ ఉంటే అలాంటి వారికి ఎందుకు అసిడిటీ ఏర్పడింది దీర్ఘకాలంగా చూస్తాం. ఒక్కొక్కసారి పేషెంట్కి విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుంది. ఆ B12 డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు హైపర్ అసిడిటీతోటి దీర్ఘకాలంగా ఉదర సంబంధమైన వ్యాధితో హైపర్ అసిడిటీతో వస్తూ ఉంటారు. వాళ్ళకి టెస్ట్ చేసి B12 ఇంజెక్షన్స్ ఇస్తేనే వాళ్ళు సెట్ అవుతారు. కొన్నిసార్లు పేషెంట్స్ మెట్ఫార్మిన్ లాంటి మందులు వాడుతూ ఉంటారు, షుగర్ మందు, అది పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు, లేదంటే కడుపుని ఇరిటేట్ చేసే కొన్ని మందులు ఉంటాయి అవి వాడుతుంటారు. అలా ఏమైనా మందుల వల్ల వస్తుందా అని కూడా చూస్తాము. వాటిని మార్చేసి గ్యాస్ట్రో ఫ్రెండ్లీ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సెట్ అవుతుంటారు. అది కూడా కాకుండా కొన్నిసార్లు కడుపులో హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ కనుక ఉంటే ఎంతో కాలంగా పేషెంట్స్ మందులు, మామూలు మందులు వాడుతున్న యాంటాసిడ్స్ వాడుతున్న రెస్పాన్స్ రాదు. అలాంటప్పుడు ఒక ఎండోస్కోపీ చేసి లోపల ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూసి ఉంటే 14 రోజులు యాంటీబయాటిక్ కోర్స్ వాడితే అది తగ్గుతుంది. ఇలాగా పేషెంట్కి తేడా ఉంటుంది, డయాగ్నోస్ చేసి సరైన ట్రీట్మెంట్ ఇస్తే సెట్ అయిపోతారు.
0: ప్రస్తుతం ఉండే ఉరుకుల పరుగుల జీవనంలో ఫ్రైడ్ ఫుడ్స్, స్టోర్డ్ ఫుడ్స్కి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు, రా ఫుడ్స్, ఫైబర్ ఫుడ్స్కి తక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇది కూడా హైపర్ అసిడిటీకి కారణం అంటారా?
1: ఖచ్చితంగా కారణమవుతుంది. మనం తీసుకునేటువంటి ఫుడ్లో కనుక స్పైసెస్ ఎక్కువ ఉంటే, వేపుళ్ళు ఎక్కువ ఉంటే, హై ఫ్యాట్ కనుక ఉన్న అసిడిటీ బాగా వస్తుంది. ఈ రోజుల్లో చాక్లెట్లు, బిస్కెట్లు, తర్వాత కూల్ డ్రింక్స్, ఎఫర్వెసెంట్ డ్రింక్స్ తాగుతున్నారు. చాలామంది అనుకుంటారు చాక్లెటే కదా

0: అర్థమవుతుంది అనుకుంటారు. కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళు కనుక చాక్లెట్ తింటే చాక్లెట్కి ఒక లక్షణం ఉంటుంది. మనకు లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ అని ఎల్ఈఎస్ అని మనకు లోపల ఒకటి ఉంటుంది, అది రిలాక్స్ అయిపోతుంది. చాక్లెట్ తింటే ఆ ఎల్ఈఎస్ అనే స్ఫింక్టర్ని చాక్లెట్ రిలాక్స్ చేస్తుంది. వాళ్ళకి గ్యాస్ట్రిక్ సింప్టమ్స్ ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ ఫుడ్ ఐటమ్స్ని మనము జాగ్రత్తగా తీసుకుంటే ముందు నుంచి మన ట్రెడిషనల్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక తీసుకుంటే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో బయట నుంచి ఆర్డర్స్ పెట్టుకుని స్పైసీ ఫుడ్ మసాలా ఫుడ్స్ అవాయిడ్ చేస్తే చాలా బెటర్గా ఉంటారు.
1: ఫైబరు సలాడ్స్ కూడా చాలా ముఖ్యం అంటారు డాక్టర్ గారు.
0: ఫైబరు సాలడ్ చాలా ముఖ్యం. మనము అసలు యాక్చువల్గా ఆరోగ్యంగా ఎలా తినాలి అంటే మనం ఒక పూట ఫుడ్ తింటున్నాం అనుకోండి, మన ముందు మనము ఖాళీ కంచం పెట్టుకొని ఏమి తింటే హెల్తీగా ఉంటాము, ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఎలా ఉంటాము అనేది ఆలోచిస్తే దాంట్లో హాఫ్ ప్లేట్ ఫస్ట్ వెజిటబుల్స్తో నింపుకోవాలి. హాఫ్ ప్లేట్ అది స్టీమ్ చేసిన సాలడ్ వెజిటబుల్స్ అయినా కావచ్చు లేదంటే కూర కావచ్చు. కింద ఉన్న మిగతా హాఫ్ అంటే పై హాఫ్లో వెజిటబుల్స్ పెట్టుకుంటే కింద ఉన్న మిగతా హాఫ్ని మళ్ళీ రెండు భాగాలుగా చేసి 1/4 పార్ట్లో ప్రోటీన్ పెట్టుకోవాలి. అది ముద్దపప్పు కావచ్చు, నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ కావచ్చు, లేదంటే పనీర్ కావచ్చు, టోఫు కావచ్చు. 1/4 ప్లేట్లో ఖచ్చితంగా ప్రోటీన్ ఉండాలి. మిగతా 1/4 ప్లేట్లోనే మనము కార్బ్స్ పెట్టుకోవాలంటే అన్నం కానీ లేదంటే చపాతి కానీ వాట్ ఎవర్ వీ వాంట్ టు ఈట్ వీ కెన్ కీప్. కానీ మనం ఏం చేస్తామంటే ప్లేట్ నిండి అన్నం పెట్టుకొని కూరని పక్కన కూరగిన్నెలో పెట్టుకొని చారుని పక్కన చారుగిన్నెలో పెట్టుకొని అన్నం ఎక్కువ తినేస్తారు. అలా చేయడం వల్ల డయాబెటీస్ వస్తుంది, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయి. డైటరీ చేంజెస్ తోటి ఇలాంటి సరైన ప్లాటర్ ప్లాన్ చేస్తే గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఈజీగా తగ్గిపోతాయి.
1: డాక్టర్ గారు, సమస్య అంటూ జటిలమైంది, ఖచ్చితంగా డాక్టర్ గారి సలహా మేరకు వైద్యం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ప్రాక్టీషనర్గా అటు అలోపతి ఇటు హోమియోపతి రెండు వైద్య విధానాలని అవలంబించి ఈ హైపర్ అసిడిటీకి ఏ రకమైన చికిత్స చేస్తారు?
0: హైపర్ అసిడిటీతో పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్గా పేషెంట్ని డయాగ్నోస్ చేయడం అవసరం. సింపుల్గా పేషెంట్ వచ్చినప్పుడు అందరినీ ఎండోస్కోపీకి పంపించము, అందరికీ పెద్ద పెద్ద టెస్టులు చేయము. మొట్టమొదట పేషెంట్కి ఒక 4 weeks వరకు లేదంటే 8 weeks వరకు కూడా సింపుల్గా డైటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే జీవనశైలి మార్పులు, ఆహార మార్పులు, సింపుల్ మెడిసిన్స్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. వాళ్ళల్లో చాలామంది జీవనశైలి మార్పులతోనూ ఆహార మార్పులతోనూ చిన్న చిన్న యాంటాసిడ్ ట్యాబ్లెట్స్తోనే సెట్ అయిపోతారు. కొద్దిమంది మాత్రము 1 month అయినా కూడా 2 నెలలు అయినా కూడా సెట్ అవ్వకుండా వచ్చినప్పుడు అలాంటప్పుడు వారికి ఎండోస్కోపీ చేయాల్సిన అవసరం పడుతుంది. అప్పుడే మనకు తెలుస్తుంది ఇంత దీర్ఘకాలంగా 4 to 8 weeks మందు వాడినా, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసినా ఎందుకు జబ్బు తగ్గలేదని మనకు తెలుస్తుంది. అలాగా పేషెంట్ ఎండోస్కోపీ చేయించి వాళ్ళకి లోపల ఏం ప్రాబ్లం ఉందో చూసి దానికి తగ్గట్లుగా అనేక రకాల మందులు అల్లోపతిలో ఉన్నాయి. పేషెంట్ కనుక కోరుకుంటే అల్లోపతి మందులు ఇవ్వచ్చు, వాడుకోవచ్చు. లేదు, కొంతమంది పేషెంట్స్ మేము ఎంతో కాలంగా అల్లోపతి మందులు వాడుతున్నాం, ఇప్పుడు హోమియో కూడా కలుపుకొని ఇంటిగ్రేటివ్ కేర్ వాడతామని కోరే వాళ్ళు ఉంటారు. అలా వాడి బాగైన వాళ్ళు ఉన్నారు. అలా వాడుకుని ఇంటిగ్రేటివ్ కేర్తో అల్లోపతితో పాటుగా హోమియో కూడా జతపరిచి వాడుకోవచ్చు, మంచి ఫలితాలు ఉంటాయి.
1: ఈ అలోపతి విధానాన్ని వాడుతున్నప్పుడు హోమియోపతి విధానం వాడకూడదని, హోమియోపతి విధానం వాడేటప్పుడు అలోపతి విధానానికి వికటిస్తుందని ఇలా ఒక చాలా అపోహలు ఉన్నాయి, దీని గురించి ఏమంటారు డాక్టర్ గారు?
0: అల్లోపతి మందులు వాడుతున్నప్పుడు హోమియోపతి మందులు తప్పకుండా కలిపి వాడుకోవచ్చు. అల్లోపతి హోమియోపతి కలిపి వాడితే వికటించే సందర్భము ఎప్పుడు కూడా ఉండదు. అన్ని హోమియోపతి మందులు అల్లోపతి మందులతో కంపాటబుల్, ఎప్పుడు కూడా అవి వికటించే విధంగా ఎప్పుడు ఉండవు.
1: మామూలుగా అలోపతిలో మనము డోసేజెస్ అని చూస్తాం, ఇన్ని గ్రామ్స్ ఇంత గ్రామ్స్, ఈ శరీరం ఎంతవరకు ఓర్చుకోగలదన్న దాన్ని ఒక బేరేజ్ వేసుకొని ఇస్తుంటారు. హోమియోపతిలో అన్ని మందులు ఒకే పరిమాణంలో ఉంటాయి, ఒకే రకంగా ఉంటాయి, మరి అందులో పొటెన్సీస్ అని ఉంటాయి, వాటికి వీటికి ఎలా తేడా గమనించుకోవాలి డాక్టర్ గారు?
0: ఇది డాక్టర్ చేయాల్సిన పని. అల్లోపతిలో ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్ యొక్క అవసరాన్ని బట్టి మనం ఎలాగైతే అల్లోపతిలో ఎంజీ నిర్ధారిస్తామో, వాళ్ళ వెయిట్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ వ్యాధి తీవ్రతను బట్టి ఎలా అయితే మనము ఎంత ఎంజీ ఇవ్వాలి ఈచ్ ట్యాబ్లెట్ అని నిర్ధారిస్తామో, అలాగే హోమియోపతిలో కూడా పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి అంటే వాళ్ళ వైటల్ ఫోర్స్ అంటాము, అంటే వాళ్ళు తట్టుకోగలరా లేదా అనే స్థితిని గమనిస్తాం ఫస్ట్. ఆ వైటల్ ఫోర్స్ని బట్టి పేషెంట్కి లో పొటెన్సీ ఇవ్వాలా, మీడియం పొటెన్సీ ఇవ్వాలా, హై పొటెన్సీ ఇవ్వాలా అనేది నిర్ధారించడం జరుగుతుంది. అయితే సాధారణంగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్లో లో

0: అకౌంటెన్సీలో వెళ్ళడమే ఉత్తమం. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్లో పేషెంట్కి రిపిటేషన్ చేయాల్సిన అవసరం మాటిమాటికి కలగవచ్చు. మెడిసిన్ హోమియో మెడిసిన్ రిపిటేషన్ ఎక్కువ చేయాల్సిన అవసరం కలగవచ్చు. అందుకని జనరల్గా లో పొటెన్సీతో వెళ్తాము. వెళ్ళిన తర్వాత క్రమంగా దాన్ని మీడియం డోస్ పొటెన్సీ కింద పెంచుకోవచ్చు. మీడియం పొటెన్సీ కింద పెంచుకుంటే కొంత రెస్పాన్స్ వచ్చిన తర్వాత మీడియం పొటెన్సీ వాడాక వాళ్ళ కేసు ఇంకా హోల్డ్ అవుతుంది, ఇంకా ముందుకు వెళ్ళి చక్కగా రిలీఫ్ రావచ్చు.
1: డాక్టర్ గారు, ఒక అపోహ ఉంది, హోమియోపతి మెడిసిన్స్ వాడితే వ్యాధి ఒక్కసారిగా తీవ్రతరం అవుతుంది, ఉన్న పరిస్థితి ఇంకా కష్టతరంగా మారే అవకాశం ఉంటుంది అంటారు, అది ఎంతవరకు నిజం?
0: కొన్ని కొన్ని సందర్భాల్లో హోమియోపతి మందులు వ్యాధిని మొదటిగా తీవ్రతరం చేసి తర్వాత తగ్గిస్తాయి. దీని ఇనీషియల్ అగ్రవేషన్ అంటాము. ఇలా ప్రాథమిక ఉధృతి గనక కలిగితే, ఇలా కలగడము, ఆ ఇనీషియల్ అగ్రవేషన్ కలగడము వ్యాధి తగ్గుతుంది అని చెప్పడానికి సూచన,
1: పాజిటివ్ సింప్టమ్గా తీసుకుంటారు.
0: అలాంటి ఇనీషియల్ అగ్రవేషన్ కలిగితే వెంటనే పేషెంట్ని ట్రీట్ చేయడం ఆపేయడం మంచిది. ఎందుకంటే ఆ వ్యాధి తగ్గడం మొదలెట్టింది కాబట్టి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. కానీ అన్ని సందర్భాల్లో ఇలా ఇనీషియల్ అగ్రవేషన్ అనేది జరగదు. ఎక్కువగా స్కిన్ సిమ్టమ్స్లో, చర్మ వ్యాధుల్లో, తర్వాత ఊపిరితిత్తుల వ్యాధుల్లో ఇలాంటి అగ్రవేషన్ అనేది హోమియో మందులకు జరగవచ్చు, అన్ని వ్యాధుల్లో జరగదు.
1: కాబట్టి హోమియోపతి మెడిసిన్స్తో పాటు అలోపతి మెడిసిన్స్ కాంబైన్ చేస్తూ ఒక నిష్ణాతులైన వైద్యుడి సలహా మేరకు ఎప్పుడు ఏది వాడాలి, ఎంత పరిమాణంలో వాడాలి, ఎంత మోతాదులో వాడాలి అని నిర్ణయించుకున్నట్లయితే ఈ హైపర్ అసిడిటీ విషయంలో కూడా చక్కటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారు.
0: అవును
1: డాక్టర్ గారు, ఈ మెడిసిన్స్తో పాటు పథ్యం ఏమైనా ఉంటుందంటారా?
0: పథ్యం తప్పకుండా చేయాలి. మందుల కోసమని కాదు, పేషెంట్కి గ్యాస్ట్రిక్ ఇబ్బంది ఉంది కాబట్టి జబ్బు గురించి పథ్యం చేయాలి. మనం మొదట్లో చెప్పుకున్నట్లు టీ కాఫీ పులుపు అనేవి ఫస్ట్ మానేయాలి. ఆ తర్వాత హోమియో మందుల కోసం పథ్యం అంటూ లేదు. హోమియో మందులు మనం ఏ పథ్యం చేసినా చేయకున్నా అవి చక్కగా పనిచేస్తాయి. పాత రోజుల్లో అది వద్దు ఇది వద్దు అని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా లేదు. రీసెర్చ్లో ఏం తెలియందంటే అన్ని మందులు ఎట్టి పరిస్థితులు పనిచేస్తాయి. కానీ పథ్యం మాత్రం పేషెంట్కి తప్పకుండా చెప్తాము, జబ్బు కోసం చెప్తాము, కానీ మందు కోసం చెప్పాం.
1: ఏ డైట్ వల్ల మనకు ఈ హైపర్ అసిడిటీ కారణభూతమవుతుందో అలాంటి ఫుడ్కు దూరంగా ఉంటూ నిత్య జీవన శైలిలో సరైన మార్పులు చేస్తూ మీరు అన్నట్టుగా ఆహారంలో మీరు చెప్పిన నిష్పత్తి ప్రకారము ప్రోటీను, కార్బు, వెజిటేబుల్సు, ఫైబరు అన్నీ జత చేర్చుకున్నట్టయితే సహజ సిద్ధంగానే ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందొచ్చు. దానికి సరైన వైద్య విధానం అలోపతి హోమియోపతితో కలిపి జోడించి తీసుకున్నట్లయితే త్వరితగతిన పూర్తి ఉపశమనం పొందే అవకాశం ఉందంటారు.
0: కరెక్ట్.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్కారం అండి.

0: ఇంతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన హైపర్ ఎసిడిటీ డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు.

నాది ఆడ జన్మే చిత్రం కోసం పి సుశీల గానం చేసిన దాశరథి గీతం వినండి. సంగీతం ఆర్ సుదర్శనం.

ఇంతవరకు మాయామాళవ గౌళరాగంలో సద్గురు త్యాగరాజస్వామి కీర్తన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శంకరాభరణం రాగంలో ఎందుకు పెద్దల వలే ఆదితాళం సద్గురు త్యాగరాజస్వామి కీర్తన.

శంకరాభరణ రాగంలో సద్గురు త్యాగరాజస్వామి కీర్తనది. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎం రాజ్యలక్ష్మి గారి గాత్రం విన్నారు. వయోలిన్ శ్రీ రాధికా శ్రీనివాసన్, మృదంగం శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 9 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బీహార్లోని బంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాల్లో ఈరోజు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. బీజేపీ అధ్యక్షులు నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో బంకీపూర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. మంజల్పూర్ ఎమ్మెల్యే యోగేష్ పటేల్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దతియా ఎమ్మెల్యే రాజేంద్ర భారతిపై అనర్హత వేటుపడ్డంతో అక్కడ కూడా ఉప ఎన్నిక జరుగుతోంది. పరీక్షల్లో జరిగే అవకతవకలను అరికట్టడానికి కఠినమైన శిక్షలు, ఫాస్ట్ట్రాక్ కోర్టులను ప్రతిపాదిస్తూ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను లోక్సభ నిన్న ఆమోదించింది. ఈ బిల్లు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024ను సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ బిల్లు ప్రకారం దోషులుగా తేలిన వారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానాలు, ఆస్తులను జప్తు చేయడం వంటి కఠినమైన శిక్షలను ఇందులో పొందుపరిచారు. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాది

జెస్ సింథియా న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 పదవ ఎడిషన్ థీమ్ను ఆవిష్కరించారు. ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ టెక్నాలజీ వేదిక అయిన ఈ సదస్సు 7 నుంచి 10 వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది. దేవాదాయ శాఖ పరిధిలోని 51 మంది ఉద్యోగులకు ఈవోలుగా పదోన్నతి కల్పిస్తూ ఆ శాఖ మంత్రి కొండా సురేఖ ఉత్తర్వులు అందజేశారు. 15 మంది అర్హులైన అర్చకులు వారి కుటుంబ సభ్యులకు పదవీ విరమణ, డెత్ గ్రాట్యుటీ, వివాహ రుణం మంజూరు ఉత్తర్వులు అందించారు. ఇప్పటివరకు 168 మందికి ఈవోలుగా పదోన్నతులు కల్పించామని మంత్రి సురేఖ పేర్కొన్నారు. శ్రావణ మాసంలో జరిగే వార్షిక కన్వర్ యాత్ర ఈరోజు ప్రారంభం కానుంది. కన్వర్ యాత్ర సందర్భంగా గంగానది నుండి పవిత్ర జలాన్ని తీసుకురావడానికి ఉత్తరాఖండ్లోని హరిద్వార్, గౌముఖ్, గంగోత్రి వంటి పుణ్యక్షేత్రాలను పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు. అధిక సంఖ్యలో వచ్చే యాత్రికుల నిర్వహణ కోసం ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు విస్తృతమైన ఏర్పాట్లు చేశాయి. మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ పలు రాష్ట్రాల్లోనూ ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహాదు గావిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ANNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి. ఆనంద్ ఈ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం కె.ఎం. రాధాకృష్ణన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: చందమామ చిత్రం కోసం రాజేష్ పాడిన పెద్దాడు మూర్తి గీతం వినండి. సంగీతం రాధాకృష్ణన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి డాడీ. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అన్నయ్య ఈ చిత్రం కోసం హరిహరన్ సుజాత పాడిన వేటూరి గీతం, సంగీతం మణిశర్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
7: ఆవారా చిత్రం కోసం రాహుల్ నంబియార్, సాయిధవి పాడిన వెన్నెల కంటి గీతం వినండి. సంగీతం యువన్ శంకర్ రాజా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
3: యముడుకు మొగుడు చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం, S జానకి పాడిన వేటూరు గీతం వినండి. సంగీతం

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.

0: ఉసిరు సవ్వడితో పీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాడాడు.
1: వింటున్న పాట మాయలోడు చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన జొన్నవిత్తుల గీతం, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

0: పిండి
1: అరే సరసాల సింధులో నగేలో సరిగంగ తారాలు.
0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర కారిడార్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర రహదారులు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా 161 కిలోమీటర్ల 6 లేన్ల ఉత్తర కారిడార్కు డిపిఆర్ సిద్ధమైందని, 23,935 కోట్ల రూపాయలతో హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో అమలు ప్రతిపాదించామని వెల్లడించారు. తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధుల వినియోగంపై ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై పూర్తిస్థాయి నిష్పాక్షిక విచారణ జరపాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రులకు లేఖ రాశారు. కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా నిధులు ఖర్చు చేయాలని సర్పంచులపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయని తెలిపారు. నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం, ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని కోరారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సుస్థిర విమాన ఇంధనం వినియోగం, అంతర్జాతీయ విమానయాన కార్బన్ ఉద్గారాల తగ్గింపు పథకం అమలుపై దేశ సన్నద్ధతను సమీక్షించారు. న్యూఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఎస్ఏఎఫ్ ఉత్పత్తి, మిశ్రమ విధానం, కార్బన్ లెక్కలు, సరఫరా వ్యవస్థ పురోగతిని పరిశీలించారు. లోక్సభలో రాహుల్ గాంధీ అసందర్భ పదజాలాన్ని ఉపయోగించారని, హోంమంత్రి అమిత్ షాపై తప్పుడు ఆరోపణలు చేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ కాల్పులు జరపాలని, హోంమంత్రి గాని లేదా మరే ఇతర మంత్రి గాని ఆదేశాలు ఇవ్వరని ఆయన స్పష్టం చేశారు. ఆయా ప్రదేశాల్లో అందుబాటులో ఉన్న మెజిస్ట్రేట్ లేదా ఎస్డిఎం మాత్రమే అటువంటి ఆదేశాలు జారీ చేస్తారని ఆయన పేర్కొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభు

సుధాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న మంత్రులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ ఉదయం మంచిర్యాల, నిజామాబాద్ సహా 7 జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురవచ్చని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే కరీంనగర్, హన్మకొండ, హైదరాబాద్ సహా 16 జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@AIRnews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రోజా ఈ చిత్రం కోసం మిన్మిని పాడిన రాజశ్రీ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసుని
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా? అగో ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా.
1: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా. ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యాను. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

0: విన్న పాట ప్రేమకుల రోజు చిత్రం కోసం ఉన్నిమీనన్, శ్రీకుమార్, కవితా కృష్ణమూర్తి పాడిన ఏఎం రత్నం గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని

0: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
2: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి జీన్స్ చిత్రం కోసం సోనూ నిగమ్, హరిణి సంగీత, కృష్ణరాజ్ పాడిన ఏం రత్నం గీతం సంగీతం, ఏఆర్ రెహమాన్.

విన్న పాట పెద్ది. ఈ చిత్రం కోసం మోహిత్ చౌహాన్ పాడిన బాలాజీ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్. శ్రోతల చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఛాంపియన్. ఈ చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం మిక్కీ జే మేయర్.

శ్రోతల చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి, ఖుషి చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ చిన్మయి పాడిన శివనిర్వాణ గీతం, సంగీతం హేషం అబ్దుల్ వహాబ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎస్ఐఆర్ ప్రక్రియకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. నిన్న జిల్లా కలెక్టర్లతో డిజిటలైజేషన్ పురోగతిపై సమీక్షించిన ఆయన ఆగస్టు 3లోగా ప్రక్రియను 100% పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 76%, గ్రామీణ ప్రాంతాల్లో 90% డిజిటలైజేషన్ పూర్తయిందని, 8 నియోజకవర్గాల్లో 100% పూర్తయిందని తెలిపారు. పరీక్షల్లో జరిగే అవకతవకలను అరికట్టడానికి కఠినమైన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ప్రతిపాదిస్తూ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను లోక్సభ నిన్న ఆమోదించింది. ఈ బిల్లు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024ను సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ బిల్లు ప్రకారం దోషులుగా తేలిన వారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానాలు, ఆస్తులను జప్తు చేయడం వంటి కఠినమైన శిక్షలను ఇందులో పొందుపరిచారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో ఖమ్మం జిల్లాలోని సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయిందని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాల దరఖాస్తు గడువును 13వ తేదీ వరకు పొడిగించారు. తెలంగాణ ఎప్సెట్ 2026లో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఉపకులపతి అల్దాస్ జానయ్య సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో నిన్నటి నుంచి భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఈరోజు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ హరిత ఉత్తర్వులు విడుదల చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వటం, ట్రాఫిక్ అంతరాయాలు, విద్యుత్, నీటి సరఫరాలో స్వల్ప అంతరాయాలు ఏర్పడవచ్చని హెచ్చరించింది. ఈరోజు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానవ అక్రమ రవాణాపై అవగాహన పెంచడం, బాధితుల హక్కులను పరిరక్షించడం, ఈ నేరాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు, ప్రజలను చైతన్యపరచడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. ఐక్యరాజ్యసమితి 2014 నుంచి ప్రతి ఏడాది జూలై 30న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:03. ఇప్పుడు వినండి యువవాణి సంగీత కార్యక్రమంలో ఏఆర్ఎల్ మానసగారి గాత్రం. వయలిన్ సహకారం శ్రీ బి సాయి భార్గవ్, మృదంగం శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి భైరవి రాగంలో ఉపచారము, సద్గురు త్యాగరాజస్వామి కీర్తన, రూపకతాళం.

యువవాణి సంగీత కార్యక్రమంలో ఏఆర్ఎల్ మానస గాత్రం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మనవి ఆలకించరాదటే, నళిని కాంతి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.

ఇంతవరకు ఏఆర్ఎల్ మానస గారి గాత్రం విన్నారు. వయలిన్ సహకారం శ్రీ బి సాయి భార్గవ్, మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. ఈనాటి యువవాణి సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: స్వాతికిరణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విందాం. సంగీతం కేవీ మహాదేవన్.

0: సినీ గీతాలు విన్నారు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
6: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2360555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
7: హలో.
8: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
7: ఆ చెప్పండి మేడం.
8: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే

0: చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబర్కు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
1: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
1: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
2: బాబాయ్ పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
1: లేదురా గబని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్లో పైసలన్నీ గాయపోయినాయి.
1: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
4: శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంకాలం ప్రసారంలో 7:15 ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ ప్రసారం చేస్తుంది. ఇందులో వానాకాలం పంటల్లో సమగ్ర కలుపు నివారణ, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి పద్మజ రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు అందజేస్తారు. ఆసక్తిగల రైతు సోదరులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సరియగు సమాధానాలు పొందండి. మా ఫోన్ నంబర్లు STD కోడ్ 0400 జత చేసి 2324 0852, మరొక నంబర్ 2324 0853. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహ నివృత్తి చేసుకోగలరు. ఈనాటి అంశం వానాకాలం పంటల్లో సమగ్ర కలుపు నివారణ. ఆకాశవాణి ఈనాటి సుగమ్ సంగీత్ కార్యక్రమంలో శ్రీ అనూప్ జలోటా గారి మీరాబాయ్ భజన్స్ విందాము.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్ధిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గావిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. ఈ మధ్యాహ్నం సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెడతారు. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ను చేపట్టారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం ప్రవేశపెట్టాలని కోరుతూ డాక్టర్ జితేంద్ర సింగ్ నుండి అందిన నోటీసును ఆమోదించినట్టు చైర్మన్ తెలిపారు. ఈ బిల్లును నిన్న లోక్సభ ఆమోదించింది.
1: For moving the motion of consideration of the public examination, prevention of unfair means, Amendment Bill 2026, as passed by the Lok Sabha. Today in Rajya Sabha, by grant of waiver under Rule 123 of the Rules of Procedures and Conduct of Business in Council of States, that is Rajya Sabha, accordingly a supplementary list of business for today has been issued for taking up this bill for consideration and passing.
0: ఈ చట్టం అనేక ముఖ్యమైన నిబంధనలు కలిగి ఉంది. ఇందులో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలున్నాయి. కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రతి రాష్ట ప్రభుత్వము, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది. పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలల్లోపు నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలని, ఛార్జిషీట్ దాఖలైన 3 నెలల్లోపు విచారణ పూర్తి కావాలని ఈ బిల్లు స్పష్టం చేస్తోంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైనప్పుడు గ్లాస్గోలో జరిగిన 23వ కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం సాధించిన పారా అథ్లెట్ దిలీప్ గావిట్, రజత పతకం కైవసం చేసుకున్న మహమ్మద్ బాసిల్ను స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. సభ తరపున బిర్లా క్రీడాకారులందరికీ, వారి కోచ్లకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత స్పీకర్ క్వశ్చన్ అవర్ చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక ప్రకటన

0: చేయాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. క్వశ్చన్ అవర్ సమయంలో సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని, సభలోనూ ఫ్లోర్ లీడర్ల సమావేశంలోనూ ఎంపీలందరికీ విజ్ఞప్తి చేసినట్టు స్పీకర్ తెలిపారు. సభా కార్యకలాపాలు అడ్డుకోవడం పార్లమెంటరీ సాంప్రదాయాలకు తగింది కాదని బిర్లా పేర్కొన్నారు. గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
1: आप सबसे आग्रह किया है कि सदन में प्रश्नकाल के अंदर सदन को बाधित नहीं करें. प्रश्नकाल महत्वपूर्ण समय होता है, सदस्यों को सवाल उठाते हैं, सरकार की जवाबदेही होती है. आप प्रश्नकाल नहीं चलाना चाहते, सदन की कार्यवाही 2 बजे तक के लिए स्थगित की जाती है.
0: छत्तीसगढ़ लोनी बस्तर दसरा उत्सव लो कीलक पात्र पोषिस्तुन्न कीलक विविध గిరిజన సంఘాల ప్రతినిధులు ఈరోజు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ఈ 164 మంది సభ్యుల ప్రతినిధి బృందంలో ఫర్గానా, మాంఝీలు, చాల్కీలు, కమ్యూనిటీ నాయకులు, గిరిజన యువ కళాకారులు, బస్తర్కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి కూడా హాజరు కానున్నారు. వార్తలు వింటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్ధిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జేఆర్డి టాటా మెమోరియల్ లెక్చర్ 2026లో ప్రసంగిస్తూ మంత్రి, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్య మార్గాలకు అంతరాయాలు ఏర్పడినప్పటికీ దేశ ఎగుమతులు స్థిరంగా ఉన్నాయన్నారు. పశ్చిమాసియాలో సంఘర్షణలు, కీలకమైన షిప్పింగ్ కారిడార్లలో అంతరాయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు అనిశ్చితిని ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశ ఎగుమతుల పనితీరు దేశ ఆర్థిక ప్రాతిపదికల బలాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ముడిచమురు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ మార్కెట్లలో అస్థిరత, అలాగే హార్మోజ్ జలసంధి చుట్టూ ఉన్న అనిశ్చితి, రెడ్ సీ సంక్షోభంతో సహా నిరంతర ప్రపంచ సవాళ్లతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం గడిచిందని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక అనిశ్చితులు ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో 7.7% వృద్ధితో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని గోయల్ పేర్కొన్నారు.
2: With so much uncertainty and geopolitical crisis around the world, we even had 50% tariffs on most of our exports to the US for a large part of the last year, despite which our exports also grew, both in goods and services, in the year ended March 26.
0: Bihar, Gujarat, Madhya Pradesh rashtrallone 3 assembly niyojakavargala upa ennikalaku polling konasagutondi. బీహార్లోని బంకీపూర్ నియోజకవర్గం, గుజరాత్లోని మంజ్లాపూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు పట్నాలోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 4.61%, గుజరాత్లోని మంజ్లాపూర్ నియోజకవర్గంలో 6.06%, మధ్యప్రదేశ్లోని దతియాలో 12.94% ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గావిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. పురుషుల లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్ రజత పతకం గెలుపొందారు. ఈ రజత పతకంతో మురళీ శ్రీశంకర్ కామన్వెల్త్ క్రీడల్లో 2 పతకాలు సాధించిన మొదటి భారతీయ పురుష లాంగ్ జంపర్గా గుర్తింపు పొందారు. భారత్ 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్యాలతో సహా మొత్తం 15 పతకాలతో పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల లాంగ్ జంప్లో రజత పతకం సాధించిన మురళీ శ్రీశంకర్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. వరుసగా కామన్వెల్త్ రజత పతకాలు సాధించడం దేశం గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. మురళీ శ్రీశంకర్ భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల 100 మీటర్ల టీ 47 ఈవెంట్లో

0: పారా అథ్లెట్ దిలీప్ మహదూ గావిట్ స్వర్ణ పతకం సాధించినందుకు, మహమ్మద్ బాసిల్ రజత పతకం గెలుచుకున్నందుకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. అలాగే పురుషుల లాంగ్ జంప్లో రజత పతకం కైవసం చేసుకున్న మురళీ శ్రీశంకర్ ను కూడా ఉపరాష్టపతి అభినందించారు. మహారాష్ట మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఈశాన్య భారతదేశం, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, కర్ణాటక, మరఠ్వాడా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్దిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధుల వినియోగంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధమూ లేదని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. లోక కళ్యాణార్థం వేములవాడ శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో వరుణ యాగం ఈరోజు ప్రారంభమైంది. తొలిరోజు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో 6 జిల్లాల్లోని కొన్ని చోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవ్వచ్చని ప్రాంతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యా వ్యవస్థను తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్ప్లోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి అక్కడి విద్యా విధానాలను పరిశీలించి వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధుల వినియోగంపై ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై పూర్తిస్థాయి నిష్పాక్షిక విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర రాష్ట పంచాయతీరాజ్ మంత్రులకు లేఖ రాశారు. కేంద్ర మార్గదర్శకాలకు విరుద్దంగా నిధులు ఖర్చు చేయాలని సర్పంచులపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయని తెలిపారు. నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం, ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని కోరారు. సర్పంచుల ఫిర్యాదులు, అందుబాటులో ఉన్న ఆధారాలపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలు వెలుగులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధమూ లేదని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా ఎన్నికల అధికారులు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పన కోసమే ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను 3 100% పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం వరుణయాగం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. 3 రోజుల పాటు వేద పండితులు, అర్చకులు వరుణయాగం నిర్వహిస్తారు. తొలిరోజు వరుణయాగంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్, మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ గరిమా అర్గర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే, ఆలయ ఈవో రమాదేవి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర కారిడార్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర రహదారులు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా 161 కిలోమీటర్ల 6 లేన్ల ఉత్తర కారిడార్కు డీపీఆర్ సిద్దమైందని, 23,935 కోట్ల రూపాయలతో హైబ్రిడ్ యాన్యూటీ విధానంలో అమలు ప్రతిపాదించామని వెల్లడించారు. భూసేకరణలో 99% ప్రక్రియ పూర్తయిందన్నారు. హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఈ ఉదయం దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, కమిషనర్ ఎం హనుమంతరావు కలిశారు. ఆషాఢ జాతర లష్కర్ బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని గవర్నర్ను మంత్రి ఆహ్వానించారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో ఖమ్మం జిల్లాలోని సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 36.37 టీఎంసీల నీటిని నిల్వ చేసి 6,74,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు 282.80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు. నాగార్జునసాగర్లో నీటి నిల్వలు ఆందోళనకరంగా ఉన్నాయి. గత ఏడాది నిన్నటి రోజున నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్లను ఓపెన్ చేసి నీటిని విడుదల చేయగా, ఇప్పుడు మాత్రం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరువలో ఉంది. 2025 జూలై 29వ తేదీన 14 క్రస్ట్ గేట్లు ఓపెన్ చేసి 2.5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగు

ఎక్కువకు విడుదల చేయగా ప్రస్తుతం తాగునీటి విడుదలకు కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 512.5 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 900 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువు బండ్ పార్కును మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈరోజు ప్రారంభించారు. భక్తులతో పాటు స్థానికులకు ఆహ్లాదం పంచేందుకు 12 కోట్ల రూపాయలతో దీనిని సుందరంగా తీర్చిదిద్దారు. చెరువు కట్టపై ఏర్పాటు చేసిన 40 ఫీట్ల ఎత్తైన మహాశివుని విగ్రహాన్ని కూడా మంత్రులు ఆవిష్కరించారు. పెదపల్లి లోక్సభ నియోజకవర్గంలో 16 రోడ్డు ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి మంజూరు లభించిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మరో 4 లెవెల్ క్రాసింగ్లకు సంబంధించి సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదికలు, వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు సిద్దం చేస్తున్నట్టు వెల్లడించారు. లోక్సభలో పెదపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు రాత్పూర్వక సమాధానంగా ఈ వివరాలు అందజేశారు. మహబూబాబాద్ జిల్లాలో అనుమతులకు విరుద్దంగా వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీలపై వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. మర్రిపేడ మండలంలోని ఓ ఆర్ఎంపీ క్లినిక్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్ సీజ్ చేశారు. ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే అందించాలని, ఇంజెక్షన్లు, సెలైన్లు వంటి తమ పరిధికి మించిన వైద్య సేవలు అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్టంలోని ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఈరోజు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవ్వచ్చని ప్రాంతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి సహా 7 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే మెదక్, హన్మకొండ, హైదరాబాద్ సహా 12 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఈరోజు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానవ అక్రమ రవాణాపై అవగాహన పెంచడం, బాధితుల హక్కులను పరిరక్షించడం, ఈ నేరాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు ప్రజలను చైతన్యపరచడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. ఐక్యరాజ్య సమితి 2014 నుంచి ప్రతి ఏడాది జులై 30న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. మోసపు ఉచ్చల్లో చిక్కుకున్న బాధితులు అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న ఉదయం నుంచి ఈ రోజు ఉదయం వరకు రాష్టంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలోనే బెజ్జూరు మండలంలో 18.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెనుగంగ, ప్రాణహిత నదులతో పాటు జిల్లాలోని వాగులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోలేటిలోని కైరిగూడ ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం. ఈరోజు వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లాలో ఉన్న పాఠశాలలకు జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా సెలవు ప్రకటించారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరడంతో జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి నదిలో వరద ప్రవాహంతో పాటు నీటి మట్టం పెరిగింది. ప్రస్తుతం పుష్కర స్నానఘట్టాలను ఆనుకుని వరద నీరు ప్రవహిస్తోంది. మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ రోజు ఉదయం 9 గంటల సమయానికి ప్రాజెక్టులోకి 48013 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైనట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. 20.1754 టీఎంసీల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 13.265 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నదిలో వరద నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 26 అడుగులకు చేరుకుంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో అధికారులు 24 గేట్లను ఎత్తి 92,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 3 ఆగస్టు నుంచి సదరం శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. 3, 4, 5, 6 తేదీల్లో ఆర్థోపెడిక్, 3, 7, 17 తేదీల్లో కంటిచూపు, 5, 6 తేదీల్లో వినికిడి, 12న జనరల్, 21, 22 తేదీల్లో మానసిక వైకల్య నిర్ధారణ శిబిరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్టంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధుల వినియోగంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. రాష్టంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధమూ లేదని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.
లోక కళ్యాణార్థం వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం ఈరోజు ప్రారంభమైంది.

0: ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వనితలోకం స్త్రీల కార్యక్రమం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి గంటి భానుమతి గారి అన్వేషణ నవలా పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు కృష్ణకుమారి.
1: ఆకాశవాణి శ్రోతలకి నమస్కారం. ఈరోజు శ్రోతలకు నేను పరిచయం చేయబోయే నవల ప్రముఖ రచయిత్రి శ్రీమతి గంటి భానుమతి గారి నవల అన్వేషణ. తెలుగు పాఠక లోకానికి సుపరిచితురాలైన గంటి భానుమతి గారి కళ నుంచి ఎన్నో ఆణిముత్యాలు జాలువారాయి. ఆంధ్రభూమి, నవ్య, ఈనాడు, స్వాతి పత్రికల్లో వీరి రచనలు ఆ రోజుల్లో అందరినీ ఉర్రూతలూగించేవి. ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలు తిరిగిన వీరు అక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు, జీవన శైలి, అనేక రకాల వ్యక్తుల మనస్తత్వాలు పరిశీలించి ఎన్నో కథలు, నవలలు రాశారు. సమకాలీన అంశాలు వీరి కథావస్తువులు. ఆఖరి ప్రయాణం, తప్పటడుగు, అన్వేషణ, ఆ ఇద్దరు, పడమటి గాలి, ఓతల్లి అంతర్మథనం, పడిలేచిన కెరటం, ఇలా ఇప్పటి వరకు దాదాపు 20 నవలలు, 12 కథా సంపుటాలు రచించిన వీరు ఎన్నో బహుమతులు, అవార్డులు తన ఖాతాలో జమ చేసుకున్నారు. 2023లో అమృతలత జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. మంచి సాహిత్యం అని దేనిని అంటాము అనే ప్రశ్న ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. దానికి సమాధానం ఒక్కొక్కరు ఒకటి చెప్తారు. మంచి ఇతివృత్తం మనసుకు హత్తుకునేలా, మనసు కరిగించేలా సంభాషణలు, పాత్రల చిత్రీకరణ, ఇలా ఉంటే మంచి నవల అంటాం. అయితే ఇవన్నీ మనకి భానుమతి గారి రచనలో కనపడతాయి. వీటితో పాటు మనకి తెలియని ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని కూడా ఈ నవలలో పొందుపరిచారు భానుమతి గారు. ఈ నవల విజయ అనే యువతి కథే అయినా ఆమె తండ్రి విశ్వనాథన్ది కూడా ప్రధాన పాత్రే. తల్లి మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించాలనే విజయ అన్వేషణే ఈ నవల. ఈ నవల మొదలయ్యేది ఒక సంఘటనతో. బ్యాంకుకి వెళ్ళి డబ్బు డ్రా చేయాలంటే మినిమం బ్యాలెన్స్ ఉందో లేదో అనే టెన్షన్తో వెళ్ళిన విజయ్కి తన అకౌంట్లో లక్షల డబ్బు డిపాజిట్ అయి ఉండటం చూసి షాక్ అవుతుంది. అంతకు కొద్ది రోజుల క్రితమే సవతి తమ్ముడు ఫోన్ చేసి, నాన్న వైజాగ్లో ఇల్లమ్మాడు, నీకేమైనా తెలుసా అని అడుగుతాడు. ఆమెకి నిజంగానే తెలియదు. అక్కడ ఏవో రెండు పెట్టెలు ఉన్నాయట, ఆయన కావాలనే వదిలేసి ఉంటారు, నాకు వాటితో పనిలేదు, నీవు తెచ్చుకో అన్న సవతి తమ్ముడి మాటలతో వైజాగ్ వెళ్ళి పుస్తకాలు ఉన్న రెండు పెద్ద పెట్టెలు తెచ్చుకుంటుంది. ఏముంది ఆ పెట్టెల్లో? తండ్రి గురించిన ఆలోచనలు ఆమెను చుట్టుముట్టి గతంలోకి తీసుకువెళ్తాయి. క్లుప్తంగా నవలలోకి వెళ్దాం. విజయ్ తండ్రి విశ్వనాథ్ అమెరికాలో ఉంటాడు. తల్లి చనిపోతుంది. దాంతో విజయ అమ్మమ్మ తాతయ్యల దగ్గర పెరుగుతుంది. వారి పెద్దవారు అయిపోయిన కారణంగా 18 సంవత్సరాల విజయ్ని విశ్వనాథ్ అమెరికా తీసుకెళ్తాడు. అయితే తండ్రితో అమెరికా వెళ్ళటం విజయ్కి ఇష్టం ఉండదు. దానికి తగ్గట్టే అక్కడ సవతి తల్లి, పిల్లలకి కూడా విజయ అంటే అయిష్టం. అక్కడ 6 నెలలు ఉంటుంది. ఆ 6 నెలలు ఇంట్లో ఒక పని మనిషిలాగే ఉంటుంది. ఆ సమయంలో ఆమె తాతగారి మాట ఎప్పుడూ గుర్తు తెచ్చుకొని ఆ రకంగా తనని మలుచుకుంటుంది. పరిస్థితులు నీకు నచ్చినట్టు లేకపోతే నచ్చినట్లు చేసుకోవాలి, జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకోవాలి. రచయిత్రి రాసిన ఆణిముత్యాలు వంటి ఈ మాటలు

కథలోని విజయ్కే కాదు, నిజ జీవితంలో సమాజంలోని ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. విజయ అక్కడి అననుకూల పరిస్థితుల్లో తనకిష్టమైన సంగీతంలో సాంత్వన వెతుక్కుంటుంది. తండ్రి చాలా గొప్పవాడు, మంచివాడు అని తెలుసుకుంటుంది. అంతేకాదు అతనికి తనంటే వల్లమాలిన ప్రేమ అని అర్థమవుతుంది. విశ్వనాథ్ కూడా కూతురికి తన గురించి చెప్తాడు. తన అనారోగ్యం, తాను ఏ పరిస్థితుల్లో రేవతిని రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో వివరిస్తాడు. కానీ తన మొదటి భార్య శిరీష గురించి ఒక్క మాట కూడా మాట్లాడు. విజయ అనుకుంటుంది, అంతా రహస్యం, అమ్మ జీవితం ఓ రహస్యం, నాన్న ఓ ఇనప్పెట్టె, తాళం చెవిపోయిన ఇనప్పెట్లా ఉంటారు నాన్న. కాబట్టి అతని నుంచి ఏ సమాధానం రాదు. ఆమె అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. అమెరికాలో 4 నెలలు ఉండి తిరిగి ఇండియా వస్తుంది విజయ. అమ్మమ్మ తాతయ్య వాళ్ళు చూసిన ఒక సాధారణ వ్యక్తి విరాట్ని పెళ్లి చేసుకుంటుంది. ఆ వ్యక్తి ఆమె కోరుకున్న విధంగా ఉంటాడు. 2 పిల్లలు పుడతారు. విజయ సంగీతం టీచర్గా పనిచేస్తూ ఉంటుంది. జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఈ క్రమంలో తల్లి కోసం ఆమె అన్వేషణ తాత్కాలికంగా ఆగిపోయినా మనసు పొరల్లో అది అలాగే ఉండిపోతుంది. కొన్ని సంవత్సరాలకి విశ్వనాథ్ అమెరికాలో ఉద్యోగం వదులుకొని విశాఖపట్నం వస్తాడు. తనకి ఇష్టమైన సాగర్ తీరంలో ఇల్లు కొనుక్కుంటాడు. అక్కడి నుంచి మళ్ళీ విజయ తండ్రి దగ్గరికి వస్తూ పోతూ ఉంటుంది. సవతి తల్లి, సవతి తోబుట్టువులు ఈమెను నిర్లక్ష్యం చేసినా పట్టించుకోదు. ఊహించని విధంగా సవతి తల్లి చనిపోతుంది. ఆస్తి విషయంలో రేవతి పిల్లలకి అసంతృప్తిగా ఉంటుంది. పిల్లలకి తండ్రి మీద అసలు ప్రేమ అనేదే లేదు అని తెలుసుకుంటుంది విజయ. అంతేకాదు రేవతి పిల్లలు ఇద్దరూ తల్లి బంగారం పంచుకుంటుంటే తన గురించి తండ్రి ఏమీ మాట్లాడకపోవటం విజయకి బాధ కలుగుతుంది. ఆమెకి తండ్రి ఆస్తి మీద ఎటువంటి ఆశ లేదు. కానీ తండ్రి తన గురించి అసలు కనీసం ఆలోచన చేయలేదు అని ఆ సాధారణ యువతికి చాలా బాధ కలుగుతుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆమె కోరుకుంటున్నది తండ్రి ప్రేమ. ప్రేమను వ్యక్తపరిచే అంశాలలో ఆర్థిక అంశాలు కూడా ముఖ్యమే అనిపిస్తుంది. ఆమె మరణం తర్వాత విశ్వనాథ్ ఈ బంధాలకు దూరంగా వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. విశాఖపట్నంలో ఉన్న ఇల్లు అమ్మేసి ఆ డబ్బులు విజయ్ పేరు మీద ఆమెకు తెలియకుండా డిపాజిట్ చేస్తాడు. అయితే ఆ విషయంలో అతని 2వ భార్య పిల్లలకి కానీ విజయ్కి కానీ తెలియకుండా జాగ్రత్త పడతాడు. తండ్రి ఇల్లు అమ్మేసి ఎటుపోయాడు? తనకంటూ ఏమీ మిగుల్చుకోలేదు. మరి ఎక్కడికి వెళ్ళాడు? వైజాగ్ నుంచి రాగానే విజయ తల్లి గురించి తెలుసుకోవటానికి ఆదూరు వెళ్తుంది. అక్కడ తల్లి గురించిన రహస్యం వీడిపోతుంది. విశ్వనాథ్ అమెరికా వెళ్ళాక శిరీష ఒక పెళ్లికి వెళ్ళగా ఆమె మీద 2 వ్యక్తులు అత్యాచారం చేస్తారు. అది అందరికీ తెలియటంతో అవమానంతో పిచ్చిదానిలా తయారై చివరికి ఆత్మహత్యాయత్నం చేయటం, దాని నుండి బయటపడిన క్యాన్సర్ బారిన పడి మరణించటం అన్నీ తెలుసుకుంటుంది విజయ. తల్లి కథ విజయ గుండెల్ని పిండేస్తుంది. అమ్మమ్మ చెప్పినట్లు తన తల్లి సీతమ్మ వారే అనుకుంటుంది. యుగాలు మారినా తరాలు మారినా స్త్రీల పరిస్థితుల్లో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు అని ఈ నవల చదివితే అర్థమవుతుంది. తల్లి గురించి రహస్యం తెలిసింది. ఇప్పుడు తండ్రి ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ అన్వేషణ. తండ్రి పెట్టెలో ఏముందో చూస్తే అన్నీ పుస్తకాలే. వాటిని చూస్తూ ఉంటే ఒక డైరీ కనపడుతుంది. ఆ డైరీ విశ్వనాథ్ జీవితం. శిరీషకి జరిగిన అన్యాయానికి బాధపడవద్దు అని అమెరికా నుంచి తాను ఉత్తరాలు రాయటము, వాటికి సమాధానాలు రాకపోవటము, తనకి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ రావటము, నర్సుగా ఉన్న రేవతి తనకి చేసిన సేవలకి కృతజ్ఞతగా ఆమెను వివాహం చేసుకోవటం, అన్నీ అందులో ఉంటాయి. అయితే రేవతితో వివాహం అతని జీవితంలో విషాదం నింపింది. ఆమెకి ఇది 2వ వివాహం అని కొన్ని సంవత్సరాల తర్వాత తెలిసినప్పుడు అతను చాలా బాధపడతాడు. సాధారణంగా స్త్రీలు భర్త వల్ల బాధలు పడుతుంటే అందరికీ సానుభూతి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీవాదులు సానుభూతి ఎక్కువగా ఉంటుంది. దురదృష్టవశాత్తు అదే ఒక మగవాడు స్త్రీ బాధితుడు అయితే ఎవరికీ చెప్పుకోలేడు. అలాంటప్పుడు అతని మానసిక స్థితి దయనీయంగా ఉంటుంది. 2వ భార్య రేవతి చేసిన మోసం, తన మీద ఆమె అజమాయిషి, అంతటి డాక్టరేట్ డిగ్రీ సంపాదించుకున్న ఆ విద్యావంతుడిని మానసికంగా ఒంటరివాడిని చేస్తుంది. రేవతి చనిపోగానే ఆమె ఫోటోలు చింపివేయటం ద్వారా ఆమె నుంచి

0: తనకి విముక్తి కలిగింది అని విశ్వనాథ్ భావించినట్లు మనం అనుకోవాల్సి వస్తుంది. ఆ డైరీలో అడుగడుగునా విశ్వనాథ్ అంతర్మథనం, ఆత్మ పరిశీలన కనపడతాయి. విశ్వనాథ్ తనకు తాను వేసుకునే ప్రశ్నలు నిజానికి రచయిత్రి, సమాజంలోని ప్రతి ఒక్క మగవాడికి సంధించిన ప్రశ్నలే. స్త్రీలం విషయంలో ఆడవారికి ఒక నీతి, మగవారికి ఒక నీతి ఉంటాయా అని అతను ఆత్మ పరిశీలన చేసుకోవటం ద్వారా రచయిత్రి స్త్రీ పురుషుల మధ్య శీలానికి ఉండే ప్రాధాన్యతలో ఒక తారతమ్యం చక్కగా వివరించారు ఈ నవలలో. ఈ నవలలో మరో అంశం కర్మ సిద్ధాంతం. మన చేతుల్లో ఏమీ లేదు, అంతా ఆ సృష్టికర్త ప్రోగ్రామ్ చేసిన విధంగా జరుగుతుంది అని పదే పదే విశ్వనాథ అనటం అతని నిరాశావాదమా, చేతకానితనమా, లేక నిర్లిప్తత అని ఆలోచనలో పడతాం. మొత్తానికి అతనిలో మనకి ఒక తాత్వికుడు కనపడతాడు. ఎంతోమందిని అడిగి చివరికి తండ్రి ఆచూకీ కనుక్కోగలుగుతుంది విజయ. కోనసీమలోని ఆదూరిలో తండ్రి ఉన్నాడని తెలుసుకుని బయలుదేరుతుంది. అక్కడ తండ్రిని చూసిన విజయ ఎంతో ఆశ్చర్యపోతుంది. అమెరికాలో విశాఖపట్నంలోనూ అత్యంత ఆధునికమైనటువంటి భవంతుల్లో ఉన్న డాక్టర్ విశ్వనాథ్ మట్టి గోడలతో, మట్టి నేలతో ఉన్న ఒక గదిలో ఉన్నాడు. కేవలం ఒక మంచం, తాటాకుల చాప, పుస్తకాలు, వీడియోలు ఇవే అతని ఆస్తి. తన పీహెచ్డీ చదువు, అమెరికన్ డిగ్రీలు, డాక్టర్ విశ్వనాథ్ ఇవన్నీ పోయి కేవలం విసన్నగా మిగిలాడు. తాను పుట్టిన ఊరు, తనకి పవిత్ర స్థలం గోదావరి సాక్షిగా ఆ ప్రాంతంలో వేదఘోషాలు, మంత్రాలు, ఉపనిషత్తులు మారుమోగుతూ ఉండేవి. కానీ ఆధునిక కాలంలో బలహీనపడిపోతున్న ఈ సంస్కృతిని, నాగరికతలోని ప్రాథమిక మూలాలు పూర్తిగా మట్టిలో కలిసిపోకముందే రక్షించుకోవాలనే ఉద్దేశంతో విశ్వనాథ్ తన జీవిత చర్మాంకం అక్కడే గడపాలని నిర్ణయించుకుంటాడు. అతనికి సాయంగా మరికొందరు రిటైర్ అయిన వాళ్ళు కూడా అక్కడ చేరతారు. వారందరి ఆశయం ఒకటే, మారిన ప్రపంచాలు, మారుతున్న తరాల మధ్య వంతెన వేయటం. విశ్వనాథ్లో మనకి ఒక విద్యావేత్త, ఒక తండ్రి, సృష్టికర్త పేరుతో అన్నిటినీ సర్దుకుపోయే ఒక స్థితప్రజ్ఞుడు, చివరిగా ఒక సంఘ సంస్కర్త వేదాంతి కనపడతారు. నవల పూర్తి కాగానే మనలో కూడా ఒక పరివర్తన కలిగించే నవల ఈ అన్వేషణ. పాత్రలు వెంటాడటమే కాదు, పాత్రలు వెనక మనం పరిగెడతాం. మనమేమిటి అని మనల్ని మనం ప్రశ్నించుకునే పరిస్థితి, ఒక అంతర్మథనం కల్పించేటువంటి నవల ఇది. ఎంత సంపాదించినా, ఎంత హోదా ఉన్నా, మన దేశం, మన సంస్కృతి మనతోనే ఉండాలి, ఉంటాయి, మన చివరి మజిలి అవే కావాలి అనే సందేశంతో ఈ నవల ముగిస్తుంది. వారపత్రికలో బహుమతి పొందిన ఈ అన్వేషణ నవల ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం.
1: మీరింతవరకు ప్రముఖ రచయిత్రి శ్రీమతి గంటి భానుమతి గారి అన్వేషణ నవల పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు కృష్ణకుమారి. కార్యక్రమంలో ఇప్పుడు నిత్య సంతోషిణి గారు పాడిన లలిత గీతాలు.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 1:50 అవస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలోను ఆంగ్లంలోను హిందీలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఆదాబ్, ఏ ఆకాశవాణి హే ఖబరో కే సాథ్ మే కలీం అహ్మద్. రాజ్యసభ

0: ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ PG డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ August 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.
0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
3: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర మధ్యమ తరంగ 406.5 మీటర్, 738 కిలోహెర్ట్స్ ಹಾಗೂ ನ್ಯೂಸ್ ಆನ್ AIR ಆಪ್ನಲ್ಲಿ ಕೇಳುವಿರಿ. ಕನ್ನಡ ಕಸ್ತೂರಿ. ಕಸ್ತೂರಿ ಶ್ರೋತೃಬಂಧುಗಳಿಗೆ ಆತ್ಮೀಯ ಸ್ವಾಗತ. ನಾನು ಕೃತಿಕಾ, ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನನ್ನ ಪ್ರೀತಿಯ ನಮಸ್ಕಾರಗಳು. ಶ್ರೋತೃಮಿತ್ರರೇ, ಯೋಗ ಎಂದರೆ ದೇಹ, ಮನಸ್ಸು ಮತ್ತು ಆತ್ಮದ ಸಮನ್ವಯ ಅಥವಾ ಐಕ್ಯತೆ. ಇದು ಕೇವಲ ವ್ಯಾಯಾಮವಲ್ಲ, ಆರೋಗ್ಯಕರ ಮತ್ತು ಸಮತೋಲನಯುತ ಜೀವನ ಶೈಲಿಯಾಗಿದೆ. ಉತ್ತಮ ಆರೋಗ್ಯ, ಏಕಾಗ್ರತೆ, ಆತ್ಮವಿಶ್ವಾಸ ಹಾಗೂ ಮಾನಸಿಕ ನೆಮ್ಮದಿಯನ್ನು ಬೆಳೆಸುವ ಪರಿಣಾಮಕಾರಿ ಅಭ್ಯಾಸಗಳೇ ಯೋಗ ಮತ್ತು ಧ್ಯಾನ. ಕಸ್ತೂರಿಯ ಇಂದಿನ ಮಧ್ಯಾಹ್ನದ ಸಂಚಿಕೆಯಲ್ಲಿ ಕೇಳುವಿರಿ ಯೋಗ ಮತ್ತು ಧ್ಯಾನದ ಪ್ರಯೋಜನಗಳು ಎಂಬ ವಿಷಯದ ಕುರಿತು ಯೋಗ ಶಿಕ್ಷಕಿ ಶ್ರೀಮತಿ ವಾಣಿಶ್ರೀ ಜೋಶಿ ಅವರೊಂದಿಗೆ ವಿಶೇಷ ಸಂದರ್ಶನ. ಈ ಸಂದರ್ಶನವನ್ನು ನಡೆಸಿಕೊಡುತ್ತಿರುವವರು ರತ್ನಾ ಅಳ್ಚಗ್. ಕೇಳಿ ಆಕಾಶವಾಣಿಯ ವಿಶೇಷ ಸಂದರ್ಶನ ಕಾರ್ಯಕ್ರಮ.
7: ನಮಸ್ಕಾರ ಶ್ರೋತೃ ಮಿತ್ರರಿಗೆ. ಇಂದಿನ ವೇಗದ ಜೀವನ ಶೈಲಿ, ಹೆಚ್ಚುತ್ತಿರುವ ಒತ್ತಡ, ಸ್ಪರ್ಧಾತ್ಮಕ ವಾತಾವರಣ ಹಾಗೂ ತಂತ್ರಜ್ಞಾನದ ಅತಿಯಾದ ಬಳಕೆಯಿಂದ ಯುವ ಜನರು ದೈಹಿಕ ಮತ್ತು ಮಾನಸಿಕ ಸವಾಲುಗಳನ್ನು ಎದುರಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಇಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಮ್ಮ ಭಾರತೀಯ ಸಂಸ್ಕೃತಿಯ ಅಮೂಲ್ಯ ಕೊಡುಗೆಯಾದ ಯೋಗ ಮತ್ತು ಧ್ಯಾನ ಆರೋಗ್ಯಕರ ಹಾಗೂ ಸಮತೋಲನಯುತ ಜೀವನಕ್ಕೆ ದಾರಿದೀಪ ಅಂತ ಹೇಳಬಹುದು. ಶ್ರೋತೃಗಳೇ, ಇಂದಿನ ನಮ್ಮ ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಬಾನುಲಿ ಕೇಂದ್ರಕ್ಕೆ ವಾಣಿಶ್ರೀ ಜೋಶಿಯವರು ಆಗಮಿಸಿದ್ದಾರೆ. ಅವರು ಯೋಗ ತರಬೇತುದಾರರು. ಮೇಡಮ್, ನಿಮಗೆ ಕಸ್ತೂರಿ ಕನ್ನಡ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಹೃತ್ಪೂರ್ವಕವಾದ ಸ್ವಾಗತ.
8: ಎಲ್ಲರಿಗೂ ನನ್ನ ನಮಸ್ಕಾರ.
7: ಮೇಡಮ್, ಯೋಗ ದೇಹ ಮತ್ತು ಮನಸ್ಸಿನ ಸಮತೋಲನವನ್ನು ಕಾಪಾಡುತ್ತದೆ ಹಾಗೂ ಪ್ರತಿದಿನ ಯೋಗ ಮಾಡೋದ್ರಿಂದ ನಾವು ಆರೋಗ್ಯಕರವಾಗಿಯೂ ಇರ್ತೇವೆ ಹಾಗೂ ಸಂತೋಷದಾಯಕವಾಗಿಯೂ ಇರ್ತೇವೆ. ಹಾಗಾಗಿ ಇಂದಿನ ಯುವ ಜನತೆಗೆ ಯೋಗ ಮತ್ತು ಧ್ಯಾನ ಎಷ್ಟು ಅಗತ್ಯ ಅಂತ ನಿಮಗನಿಸ್ತದೆ?
8: ಯೋಗ

0: ఇంతవరకు కన్నడ కార్యక్రమం విన్నారు. ఈనాటి కస్తూరి కన్నడ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఈరోజు సాయంకాలం ప్రసారంలో 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ ప్రసారం చేస్తుంది. ఇందులో వానాకాలం పంటల్లో సమగ్ర కలుపు నివారణ, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి పద్మజ రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు అందజేస్తారు. ఆసక్తిగల రైతు సోదరులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సరియగు సమాధానాలు పొందండి. మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి ఫోన్ నంబర్లు 2324085252, మరొక ఫోన్ నంబర్ 2324085353, ఈ నంబర్లకు ఫోన్ చేయండి. అంశం మరోసారి, వానాకాలం పంటల్లో సమగ్ర కలుపు నివారణ. ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252, మరొక నంబర్ 2324085353. ప్రకటన విన్నారు.
2: హలో.
3: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
2: ఆ చెప్పండి మేడం.
3: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
2: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
4: ఆ బాబాయ్,
2: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
4: బాబాయ్ కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
2: లేదురా గబ్బని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
4: మన మూల మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్లో పైసలన్నీ గాయపోయినాయి.
2: ఓరి, అట్లా చేసిండారా?
4: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలే.
5: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
6: సుప్రభాత వేళ భక్తిభావం.
7: కర్షక జనావళికి తారక మంత్రం.
6: మహిళా లోకానికి ప్రియనేస్తం.
7: యువజనులకై ఉత్తుంగ తరంగం.
6: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
8: కొంతకాలం కొంతకాలం
7: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
6: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
9: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
7: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
9: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
6: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
7: అన్ని తానై,
6: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
7: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
6: ఆకాశవాణి,
7: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 3:00. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నిజామాబాద్ రూరల్, డిచ్పల్లి, ఇందల్వాయి, మోపాల్, దర్పల్లి, సిరికొండ, జక్రాన్పల్లి మండలాల్లో కురుస్తున్న వర్షాలకు కప్పలవాగు, ముత్యాలమ్మవాగు పొంగి ప్రవహిస్తున్నాయి. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, కేపీహెచ్పీ, మూసా

పేట్, జేఎన్టీయు, బాచ్పల్లి, నిజాంపేట్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఈరోజు రాష్ట్రంలో 6 జిల్లాలోని కొన్ని చోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవవచ్చని ప్రాంతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో కలిసి బస్టర్ దసరా ఉత్సవాల్లో పాల్గొని 164 మంది గిరిజన ప్రతినిధుల బృందం ఈరోజు రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ఇందులో పలువురు గిరిజన నాయకులు, కళాకారులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. ప్రకృతి, పర్యావరణం, సమస్త సృష్టి పట్ల గౌరవభావమే మానవ మనుగడకు మూలస్తంభమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సృష్టి పట్ల కృతజ్ఞత, సేవాభావాన్ని పెంపొందించుకుంటూ ఆరోగ్యకరమైన, సమృద్ది కలిగిన బలమైన భారతాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. నీట్ పరీక్ష నిరసనల్లో విద్యార్థులపై పోలీసుల చర్యల పట్ల ప్రతిపక్షాలు హంగామాతో లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు స్పీకర్ ఓం బిర్లా సభ తరపున అభినందనలు తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించిన ఉపాధ్యాయుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటరాక్టివ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ విదేశీ విద్యా పర్యటనను నిర్వహించింది. ఓపెన్ ఏఐ ఆంథ్రోపిక్లకు పోటీగా మైక్రోసాఫ్ట్ సరికొత్త ఏఐ సూపర్ యాప్ను రూపొందిస్తోందని సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. కోపైలట్ వేగంగా అభివృద్ది చెందుతూ సూపర్ యాప్గా మారుతోందని, దీని ద్వారా అనేక పనులు అత్యంత సులభంగా నిర్వహించొచ్చని పేర్కొన్నారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్లోని సంస్థలు వీలైతే వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. సాయంత్రం రద్దీని తగ్గించేందుకు ఈరోజు త్వరగా ఉద్యోగులను విడతల వారీగా ముందస్తుగా లాగౌట్ చేయాలని కోరారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:03 దాటి 45 సెకండ్లు. ఈ పుట్టు ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంకాలం ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహర్ట్స్పై ఈనాటి సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. ఇప్పుడు సమయం 5 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల్లోని ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ గేయం వందేమాతరం గౌరవాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన కీలక బిల్లు లోక్సభలో మోజవాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లుకు ఇప్పటికే రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్ 1971 చట్టంలో సవరణలు చేయడం ద్వారా ప్రస్తుతం జాతీయ గీతమైన జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణను వందేమాతరానికి వర్తింపచేస్తారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యతోనే వెనుకబాటుతనం తొలగిపోతుందని, విద్యార్థులకు ప్రపంచ జ్ఞానం నేర్పాలని చెప్పారు. ఫిన్లాండ్, జర్మనీ విధానాలను ఇక్కడ అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యల బాధ్యతను తాను తీసుకుంటానని, విద్యాభివృద్దికి ఏం కావాలో కోరాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా 2 రోజుల పాటు కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు, భవనాల శాఖ పనితీరును సమీక్షించారు. అన్ని జిల్లాలోని రోడ్లు, వంతెనలు, లోతట్టు కాజ్వేలు, కల్వర్టులకు తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని సమీక్ష జరిపిన మంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని, దెబ్బతిన్న ప్రదేశాలలో హెచ్చరికా బోర్డులను పెట్టాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై ఆ శాఖ మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీల బలోపేతానికి జిల్లాల వారీగా సదస్సులు ఏర్పాటు చేసి టీచర్ల సూచనలతో కార్యాచరణ రూపొందించాలన్నారు. కేంద్రాల వసతులు మెరుగుపరచాలని, నియామకాలు వేగవంతం చేయాలంటూ ఆదేశించారు. ఎగుమతులను ప్రోత్సహించడం, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం కోసం ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్ కోరారు. క్యూర్ పరిధిలో ఈ ఇళ్లకు దరఖాస్తు చేసుకుంటే ఇతర ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయనే ప్రచారంలో నిజం లేదంటూ స్పష్టం చేశారు. స్థలం లేని వారికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని, తప్పుడు ప్రచారం చేసేవారిపైన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కామన్వెల్త్ గేమ్స్ పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్లో నీరజ్ చోప్రా, రోహిత్ యాదవ్,

యశ్వీర్ సింగ్ అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్ మెడల్ రౌండ్కు అర్హత సాధించారు. వీరితో పాటు మొత్తంగా 12 మంది అథ్లెట్స్ ఫైనల్కు చేరుకున్నారు. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమంతుడు శ్రీవల్లి కథ ఒగ్గు కథ రెండో భాగం వినిపిస్తారు శ్రీ కచ్చు లింగయ్య బృందం.

తొలసూరు ఆదండ గాయభూమి తొలసూరు పచ్చని పూరి కథకు తొలసూరు మరి గంగదేవి దేవస్థానం తొలసూరు మీ కన్నగలడు ఈ కన్న ప్రార్థన మరి ఇట్లా ఉండంగా కలనాడు చూసినవా కచ్చు లింగయ్య గారి కళా బృందం జారిచే శ్రీమంతుడు శ్రీవల్లి.

0: భార్య భర్తల పూజలు చేసినాడు, ఆ యొక్క భార్య భర్తలు ప్రాణం తీసుకున్నారు అనుకున్న, నీసులేని గుళ్ళు నీసైపోతే కౌసులేని నా గుళ్ళు కౌసైపోతాయా అని
1: లోకాల శంకరుడు దేవజంగమయ్యా ఇక్కడి దగ్గర దేవలోకం ఇక్కడి భూలోక మార్గం వెళ్ళిపోయి సంతాన ఫలం ఇచ్చేస్తాని. లోకాల శంకరుడు దేవజంగమయ్య రూపులు బడమారుడు ప్రవేశం కట్టినాడు దేవుడే. శంకరుడు దేవజంగమయ్య చూసినవా, నేను దేవా అవతారం మీద ఓదిన నా పాదాలు ఇచ్చిపెట్టనని చెప్పి రూపులు బటమారి రుద్రవేషం కట్టుకొని చిన్ని బ్రాహ్మణయ్య వేషం కట్టుకొని దేవజంగమయ్య భూలోక మార్గం ఎట్ట వెళ్ళిపోతా ఉన్నాడా గల్లు గల్లు కాజంగమయ్య గల్లు.

దగ్గర దగ్గర దగ్గర ఊరికి వచ్చిన అది ఆ యొక్క దేవజంగమయ్య అష్టపాదాలు పట్టుకున్నది ఆ కడుపులో ఉన్నదంతా ఆ యొక్క దేవజంగమయ్యకి చెప్పినాడు. ఆ యొక్క దేవజంగమయ్య మనసులోనే ఏమనుకుంటున్నావు, నేను అచ్చిందేమో సంతాన బలం వేసింది అందుకు అడవిలకు సంతాన బలం ఉంటానేమో వేసేస్తానని చెప్పి దేవజంగమయ్య అష్టే పాదాలు పట్టుకొని అయ్యయ్యో జంగమయ్య నాకు విత్తనేమో సంతాన బలం ఈ లేకపోతే నా పాదాల కాడ నా యొక్క శిరసు వలగొట్టుకొని నా ప్రాణం తీసుకుంటానన్నదాట. అయ్యా నాకు సంతాన బలం ఇయ్యవయ్యా, నా గర్భవాసం లోపల నాకు బిడ్డ ఉట్టాలా అని దేవాన దేవతలు పూజలు చేసుకుంటూ ఇక్కడికి దగ్గరికి వచ్చినా నాకు సంతాన బలం ఇయ్యవే నాదో

మాత్ర దేవి ఎడవోకు బామ తుడవోకు బామ. ఆడి వీళ్ళ పేరిట రెండు సంతాన ఫలాలున్నాయి, కోల పిల్లలున్నాయి. రెండు సంతాన ఫలాలు వేసిపోతాను ఒకళ్ళ శంకరుడు దేవసంగమయ్యా. అమ్మా సుభద్రదేవి, నీకు సంతాన ఫలం ఇస్తా.

0: సుభద్రాదేవి, స్నానఫలం ఇస్తా గనక చేతిలో చేయిస్తావా?
1: అయ్యయ్యో దేవజంగం అయ్య, నువ్వు చెప్పిన మాట ప్రకారంగా నాట, నా గర్భవాసం లోపల నాకు బిడ్డలు పుట్టాల, నాకు కొడుకు పుట్టాలన్న నా కోరిక ఉన్నది. కానీ నా గర్భవాసం లోపల నాకు బిడ్డ పుట్టినాక నా ప్రాణ

పటమారి రుద్రవేశం కట్టుకుని దేవజంగమయ్య అడవిల గర్భవాసం రూపల చక్కని సంతానం ఒడిగట్టినాడు. అడవిలకు దేవాన దేవుడు వచ్చి నాకు బిడ్డ పుడుతుంది రేపు రేపటి కల్లా అని చెప్పి అడవిల సంబరపడకుండా సంతోషపడకుండా ఇక్కడ ఇక్కడ దగ్గర కలియాడు మెడలకు వస్తున్నారాట. కలియాడు మెడలకు వచ్చినాక అడవిల సుభద్రదేవి కాట అడవిలకు ఒకేసి గడిలో ఒక రుందులు పుట్టిన, రెండేసి గడిలో రుతబుద్ధులు పుట్టిన, మూడేసి గడిలో ముద్ద

అడవిలను కళ్ళవారయ్యూడం. అదే సమయంలో అడవిలో ప్రాణం పోయిన సమయం లోపల ఇక్కడ ఈ దగ్గర పట్టణమే ఉన్నదాట. ఇవాళ గర్భవాసం లోపల ఇవాళ బిడ్డ పుట్టింది, బిడ్డ పుట్టింది అని కొడుకు పుట్టిందని సంబరపడకుండా కలియేడు మెడల వాళ్ళిద్దరు భార్య భర్తలు ఉండంగా కొడుకు పెద్ద కొడుకు ఉమ్మంత మహారాజు మనసులోనే ఏమనుకుంటుండో, అడవిల శిశిరేఖ కోడలు ఏమనుకుంటుంది, నా పాపకార్యం ఉండ దోషకార్యం ఉండ, నేను రేపు రేపటి కల నేను కొడుకుల కంటే నా యొక్క నేను బిడ్డల కంటే నన్ను ఎత్తుకొని సంబరపడేయాల లోపల ఆ యొక్క పాపకార్యం ఉండ దోషకార్యం ఉండ మా అత్త కొడుకులు కంటదా మా అత్త బిడ్డల కంటదా అని ఆడవిల్ల మనసు లోపల పెట్టుకున్నదాట. మరి ఇక్కడ సంగతి గిరిగిట్ల ఉండంగా కడుపుల కత్తులు నోట బెల్లాలు పెట్టుకున్నది. ఆ యొక్క మనసు లోపల ఉన్న ఆ యొక్క భర్తకు ఏమంట చెప్పింది, నాదా మనం అటు వెళ్ళిపోవద్దు, నాదా మనం ఇక్కడే ఉందాం మనం నాదా అని చెప్పి ఆ యొక్క భర్తకు బుద్ధుడి జ్ఞానాలు చెప్పింది. ఆ యొక్క కడుపుల కత్తులు నోట బెల్లాలు పెట్టుకుంది. ఆ యొక్క కొడుకుల వీధ చెల్లెల వీధకు ఆ యొక్క అన్న కానీ ఆ యొక్క భర్తకు ఏమంటే బుద్ధుడు జ్ఞానాలు చెప్తుంది అనుకున్న కానీ ఆ యొక్క కడుక్కు ఒక విషాలు పోసినాడు.

0: నా తల్లి ప్రాణం పోయింది కదా, నా తల్లి దగ్గరికి నేను పోవని చెప్పి కలియాడు మేడలో వాళ్ళు ఉండంగా దగ్గర ఏసిన పట్నం లోపల ఉన్న వేద తెలిసిన బ్రాహ్మణోత్తమును అందరు కళ్ళవారయ్యూడంగా ఇవాళ భార్య పని కాటదానం వేసుకుంటుందా అని ఎండికుంట శిలపతి దేవజంగం అయ్యూడంగా ఇక దేవాన దేవతలు వాళ్ళ కళ్ళ చూడంగా ఆ యొక్క ఇద్దరు పసిగూడలు ఎత్తుకొని అంత తండ్రి రాజు శుభసేన మహారాజు ఆ యొక్క కాటదానం చేసుకుంట భారతన భార్యనని ఇక్కడికి దగ్గర పాఠం పెరిచినారు పాట లోపల కూర్చుండబెట్టుకొని భార్యనైనా
1: శుభసేన మహారాజు అక్కడ

మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమంతుడు శ్రీవల్లి ఒగ్గు కథ రెండో భాగం వినిపించారు శ్రీ కచ్చు లింగయ్య బృందం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
4: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు విందాం. ముందుగా గుంటూరు కారం చిత్రం నుంచి. సాహితీ చాగంటి శ్రీకృష్ణ ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.

తర్వాతి పాట ఫిదా చిత్రం నుంచి మధుప్రియ రామ్కి అలపించిన సుద్దాల అశోక్ తేజ గీతం. సంగీతం శక్తికాంత్ కార్తీక్.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంకాలం ప్రసారాల్లో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో వానాకాలం పంటల్లో సమగ్ర కలుపు నివారణ, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ ప్రధాన శాస్త్రవేత్త బి పద్మజ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 7:45 వికసిత్ భారత్, యువత నైపుణ్య అభివృద్ధిలో జనశిక్షణ సంస్థాన్ పత్ర గురించి జనశిక్షణ్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఎం మోహన్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 స్పాట్ లైట్. 9:30 కంట్రీ వైడ్ ప్లస్ ఇన్సైట్స్. 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాల రికార్డింగ్స్. ఈ కార్యక్రమాలన్నీ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారాల్లో రేపు ఉదయం 6:10 భావనలో అతి గురించి చేరవేల భార్గవ శర్మ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజనిలో అంబ పంచరత్నం దేవీ కీర్తనలు. 6:35 పొలం పనులు. 7:00 నిజామాబాద్ జిల్లా సమాచార సమగ్ర నివేదిక అందిస్తారు డాక్టర్ రాజ్ కుమార్ గారు. 7:15 ఉదయ తరంగిణిలో సుభదం సామాన్యుని విజయగాథ శీర్షికన. తెలుగు మీడియంలో చదివి ఇంగ్లీష్ భాషలో 23 పుస్తకాలు రచించిన శ్రీ కొండా మురళీగారితో కార్యవర్ధి గోపిశెట్టిగారి సంభాషణ. ఆ తర్వాత ఇది మన చట్టం. సైబర్ క్రైమ్స్లో నూతన పోకడల గురించి సిడిఎస్సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ఎస్ మూర్తిగారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో విఎల్ నారాయణ గారి వీణావాద్యం. 11:03 సెల్ఫీ సత్యభామ నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ ధరణికోట శివరాం ప్రసాద్,

నిర్వహణ శ్రీ ఎస్ రామ్ గోపాల్. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో నిర్మాణ్ సామాజిక సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ దీప్తి సిర్ల గారితో పరిచయం. 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ ఆంగ్ల కార్యక్రమంలో వికారాబాద్. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ హై స్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమంతుడు శ్రీవల్లి కథ ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ కచ్చు లింగయ్య బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రాయోజిత కార్యక్రమం తోటముచ్చట్లు. తర్వాత గొర్రెలు మేకలు గృహ వసతి గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ శివప్రసాద్ గారితో ప్రసంగం. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:15 టుడే ఇన్ పార్లమెంటు. 9:15 స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాల రికార్డింగ్స్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: 6,000 people. The state government has expedited relief and damage assessment even as rivers remain in spate and heavy rainfall continues in many areas. Meta has expressed regret over the removal of Prime Minister Narendra Modi's social media post on strict action against paper leaks. Electronics and IT Ministry Secretary S. Krishnan said Meta has conveyed his regret to the government. He added that the government has summoned Meta's senior leadership to explain the reasons for the incident and the steps been taken to prevent such lapses in future. Defence Minister Rajnath Singh today felicitated 9 women officers of the 3 services who successfully completed the first ever tri-service all-women circumnavigation Seni expedition Samudra Pradarshina. The officers return after 314-day voyage on board the Indian Army sailing vessel Triveni. Interacting with the officers in New Delhi, Mr. Singh congratulated the team for covering nearly 25,500 nautical miles across 4 oceans. He described the expedition as a shining example of Nari Shakti and tri-service jointness. Neeraj Chopra is qualified for the men's javelin finals in the Commonwealth Games at Glasgow. Javelin throwers Rohit Yadav and Yashvir Singh have also entered the finals. Earlier, India scripted history in para-athletics, securing a historic 1-2 finish in the men's 100-meter T47 final as Dilip Mahadu Gavit won the gold and Mohammad Basilem claimed silver last night. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10. తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
2: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో 0 మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే 0 కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు: జర్మనీ, జపాన్ దేశాలతో పోటీ పడే విధంగా తెలంగాణ విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ లష్కర్ బోనాల వేడుకల్లో పాల్గొనాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గవర్నర్ శివప్రతాప్ శుక్లను ఈరోజు ఆహ్వానించారు. రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఎగువ ప్రాంతాల నుండి తెలంగాణకు వరద జలాలు పోటెత్తడంతో జూరాల, కడెం ప్రాజెక్టుల గేట్లను అధికారులు తెరిచారు. వార్తల వివరంగా: ఫిన్లాండ్, జర్మనీలో విద్యా పర్యటనలు ముగించుకుని తిరిగి వచ్చిన ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముచ్చటించారు. కేవలం డిగ్రీల కన్నా విద్యా నైపుణ్యాలకే ఆయన ప్రాధాన్యత ఇస్తానన్నారు. చారిత్రాత్మక సంస్కరణలు, ఆర్థిక ప్రాధాన్యతలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై 1,08,000 రూపాయలు ఖర్చు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థులు జర్మనీ, జపాన్ దేశాలతో పోటీ పడే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ముఖ్యమంత్రి కోరారు.
1: బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఏం కావాలో మీరే ప్రణాళికలు ఇవ్వండి. మీకంటే ఎవరు ఉన్నారు? అవగాహన ఉన్నోళ్ళు, మీకంటే తెలివి కల్లోళ్ళు ఎవరు ఉన్నారు? మీకంటే నేను నమ్మడానికి నాకెవరు ఉన్నారు? మీరే కదా. మీరు చెప్పండి మీ మండలానికి ఏం కావాలి. మీ మండలంలో ఉండే ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలకు రావాలి, వాడు ప్రయోజకుడు కావాలి. వాడికి ఏం కావాలో మీరు ఈచ్ మండల్ మీరు ఒక కార్యాచరణ ఇవ్వండి, అదే మేనిఫెస్టో.
0: ఉపాధ్యాయ నియామకాలు, బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాలు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఐటీఏ అప్గ్రేడ్ వంటి తమ ప్రభుత్వ విద్యా విధాన విజయాలను ప్రస్తావిస్తూ విద్యార్థుల అభివృద్ధిపై దృష్టి సారించాలని, డిసెంబర్ నాటికి క్లస్టర్ ఆధారిత ప్రణాళికను ప్రతిపాదించాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని మార్చడానికి సంసిద్ధులై ఉండాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు. వార్షిక అంతర్జాతీయ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలకు ప్రభుత్వ నిధులు అందిస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ఆదివారం నిర్వహించే సికింద్రాబాద్ లష్కర్ బోనాల వేడుకల్లో పాల్గొనాలని తెలంగాణ పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గవర్నర్ శివప్రతాప్ శుక్లను లోక్భవన్లో కలిసి ఈరోజు ఆహ్వానించారు. ఇదే సమయంలో జీవ వైవిధ్య పరిరక్షణ ప్రాముఖ్యతను వివరిస్తూ రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి పరేష్ కుమార్ శర్మ రచించిన ఫుట్ ప్రింట్స్ ఇన్ ది ఫారెస్ట్స్, మెమోరియల్స్ ఆఫ్ ఏ ఫారెస్టర్ అనే పుస్తకాన్ని గవర్నర్ విడుదల చేశారు. కాగా విశాఖ శ్రీ

0: శారదా పీఠాధిపతి స్వరూపానేంద్ర సరస్వతి మహాస్వామి ఇతర ప్రముఖులు గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో ఉన్నారు. కాగా శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా ఆగస్టు 2వ తేదీ ఉదయం 6 గంటల నుండి ఆగస్టు 4వ తేదీ వరకు హైదరాబాద్ నగర పరిధిలోని అన్ని బార్లు, వైన్ షాపులు, కళ్ళు, మధ్యాహ్నం దుకాణాలు మూసి ఉంచాలని నగర కమిషనర్ సిపి సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ నిబంధన స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్లోని బార్లకు వర్తించదు. ఛత్తీస్గఢ్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, ఋతుపవనాలు చురుగ్గా ఉన్న కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్లు, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసిన నేపథ్యంలో కలెక్టర్లు, అన్ని శాఖల బృందాలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రోదొండ మండలంలో 1.25 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి మొగ్గలేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లు, కల్వర్ట్లు, రిటైనింగ్ వాల్స్ వంటి ప్రాజెక్టులను ప్రారంభిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల ఇంధనం ఇళ్లను మంజూరు చేయడం, 72,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించడం, మరో 16,000 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం, మహిళా సాధికారత కోసం స్వయం సహాయక బృందాలకు 70,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించడం వంటి ప్రభుత్వ సంక్షేమ విజయాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఎగుమతులను ప్రోత్సహించడం, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం కోసం ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన రాష్ట్ర ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ తయారీ రంగాల్లో సహా కీలక రంగాలను ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ 1,22,655 కోట్ల ఎగుమతులు జరిపిన విషయాన్ని జాజు ప్రముఖంగా ప్రస్తావించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hvdను ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు.
1: ఇక్కడ ఫండ్లు కావాలంటే 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయడం, ఇక్కడ భూమి పూజ కూడా చేసి ఫండ్లు ప్రారంభం, ఇక్కడ డిజైన్ సరిగా లేదు, దీన్ని చేంజ్ చేయాలని చెప్పి అధికారులు డిజైన్ చేంజ్ కోసం వారు సమయం తీసుకున్నారు. డిజైన్ చేంజ్ అయిన తర్వాత ఈ కల్వర్ట్ కూడా నిధులు ఆల్రెడీ నేను నగర అభివృద్ధిలో శాంక్షన్ చేయించడం జరిగింది. డిజైన్ వస్తేనే కాంట్రాక్టర్ ఈ ఫండ్ కూడా పూర్తిగా చేసాడు.
0: తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రధాన నీటి ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు నుండి శ్రీశైలం జలాశయం వైపు 77,352 క్యూసెక్ల నీటిని విడుదల చేసేందుకు అధికారులు 10 గేట్లను తెరిచారు. నీటి మట్టం మరింత పెరిగితే మరిన్ని గేట్లు తెరిచేందుకు కూడా అవకాశం ఉంది. అదేవిధంగా నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టులో నీటి మట్టాలు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో 38,140 క్యూసెక్ల నీటిని విడుదల చేసేందుకు 5 గేట్లను తెరిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని అంగన్వాడీ సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లినిన మాట్లాడుతూ,
2: అవేర్నెస్ కల్పిస్తూ ప్రజలతోటి అదే విధంగా గౌరవ సర్పంచుల ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రతి గ్రామంలో కూడా అవగాహన సదస్సులు పెడుతున్నప్పుడు మనం కొంత అరికట్టవచ్చు. ముఖ్యంగా సఖీ టీమ్, వన్ స్టాప్ సెంటర్ వారు, మరి అదే విధంగా మహిళా సాధికారత కేంద్రం DHEW వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని జనాల్లోకి తీసుకుని వెళ్ళాలి.
0: తెలంగాణ వ్యాప్తంగా 2 రోజుల పాటు కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కోమతిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు, భవనాల శాఖ పనితీరును సమీక్షించారు. అన్ని జిల్లాల్లోని రోడ్లు, వంతెనలు, లోతట్టు కాజ్వేలు, కల్వర్టులకు తుఫాను వల్ల జరిగిన నష్టానిపై సమీక్ష జరిపిన మంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని, దెబ్బతిన్న ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలని అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జోన్ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఉందని తెలిపారు. కలెక్టరేట్లో 24 గంటల పాటు అందుబాటులో ఉండే 0845527615 నంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. తజికిస్తాన్ రాయబారి లుక్మౌన్ తెలంగాణ రాష్ట్ర ఆర్కైవ్స్ను సందర్శించి భారత్ తజికిస్తాన్ సాంస్కృతిక మార్పిడిలో భాగంగా అక్కడి అరుదైన పర్షియన్ రాతపత్రులను తజిక్ భాషలో అనువదించాలని సూచించారు. ఉమ్మడి చారిత్రక సంబంధాలను

0: ప్రస్తావిస్తూ ఆయన తెలంగాణ రాష్ట్ర ఆర్కైవ్స్ డైరెక్టర్ డాక్టర్ జరీనా పర్వీన్తో ఇరు దేశాల మధ్య సహకారం గురించి చర్చించారు. 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్షిప్ 2026 హైదరాబాద్లో గచ్చిబౌలిలో ముగిసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏఏపీఎస్సీబీ ఆధ్వర్యంలో సిఐఎస్ఎఫ్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 36 జట్లకు చెందిన 1600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇటీవల ఒక వృద్ధ మహిళ ప్రమాదానికి గురైన నేపథ్యంలో ఆలస్యంగా నడుస్తున్న తీగల గుట్టపల్లి రైల్వే ఓవర్జ్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కరీంనగర్ మేయర్ కోవలగాని శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పరిశీలించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు తాత్కాలిక బార్కెట్లను ఏర్పాటు చేసి తక్షణమే ఒక బీటీ రోడ్ కలవర్ట్ నిర్మించాలని మేయర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఎదుట హాజరయ్యారు. ఏప్రిల్ 1, 2022 కోవిడ్-19 ఆంక్షల సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో విలేకరుల సమావేశం నిర్వహించారన్న ఆరోపణలపై కొత్తగూడెం పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి భట్టి విక్రమార్క హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ జిల్లా కేంద్రంలోని రగుడు జంక్షన్ వద్ద మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు 3,60,00,000 రూపాయలతో ఏర్పాటు చేసిన నేతన్నల ప్రతిమలను స్థాపించారు. మెదక్ జిల్లాలోని హరే కృష్ణ మూమెంట్ ఛారిటీస్ ఫౌండేషన్ వివిధ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంటు బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
2: సరే.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
4: సంశోధన విధేయక రాజ్యసభాయాం విచారాధీన. దిల్లీ ఛాత్ర ప్రదర్శనె ద్రుత కార్యబలస్య ఆయుధవృత్తం సురక్షితం రక్షయితుం సర్వోచ్చ న్యాయాలయస్య ఆదేశః. మహారాష్ట్ర, తెలంగాణ, విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్ రాజ్యేషు అతి వృష్టిపర రక్త సంచేతన ఉద్ఘోషిత ఋతు విజ్ఞాన విభాగేన. అపి చ గ్లాస్గో రాష్ట్రమండల క్రీడాసు భారతస్య కుంత ప్రక్షేపకాః నీరజ చోపడా, రోహిత యాదవః, యశ్వీర సింహశ్చ అంతిమ చరణే ప్రవిష్టవంతః. అథ వార్తాః విశదీకృత్య. సంసదా రాష్ట్రియ గౌరవ అపమాన నివారణ విధేయకః 26,2,000 పారితః. గృహరాజ్యమంత్రిణా నిత్యానంద రాయేణ సంశోధనార్థం అయం విధేయకః ఉపస్థాపితః. రాష్ట్రగీతాయ రాష్ట్రగానేన సమం వైధానిక సురక్షా ప్రదానం విధేయకస్యాస్య ముఖ్యోద్దేశ్యం వర్తతే. ఏతాదృశేషు అపరాధేషు త్రివర్షాత్మకః కారావాసః, ద్రవ్యదండః ఉత వా ఉభయమపి భవితుమర్హతః. ఉత్తరప్రదానకాలే గృహరాజ్యమంత్రి నిత్యానందరాయః ప్రావోచత్ యత్ ఏతత్ సంశోధనం భారతస్య ఆత్మని రాష్ట్రీయచేతనాయై సాంస్కృతిక న్యాసాయ సహైవ స్వతంత్రతా సంగ్రామస్య ఆదర్శేభ్యశ్చ సామూహిక ప్రతిబద్ధతాం దర్శయతి. సహ ప్రావోచత్ యత్ ఏకసప్తత్యధిక-1921 ప్రవర్తితేన అధినియమేన రాష్ట్రగానస్య ఆదరార్థం ప్రావధానాని విహితాని. ఇతః ప్రాక్ చర్చాయాం భాగం భజంతి డిఎంకే దళస్య కె కనిమోజీ ఇత్యేషా అస్య విధేయకస్య విరోధం అకరోత్. తయా కథితం యదయం దేశే జనానాం విభజనం కరోతి. అపరపక్షే విధేయకస్య సమర్థనం కూర్వన్ బీజేపీ దళస్య సంబిత్ పాత్రా న్యగాదీత్ యత్ అయం విధేయకః అతీవ మహత్వపూర్ణః వర్తతే. సః అకథయత్ యత్ కేంద్ర సర్వకారః గతవర్షస్య నవంబర్ మాసతః రాష్ట్రగీతస్య 150th జయంతీం రాష్ట్రియోత్సవరూపేణ సమాచరతి. సహైవ నరేంద్రమోదీ సర్వకారః అనేన విధేయకేన రాష్ట్రగీతాయ వైధానిక సురక్షాం ప్రదదాతి. రాజ్యసభాయామద్య సార్వజనిక పరీక్షా అనుచిత సాధన నివారణ సంశోధన విధేయకం విచారణాయ పారణాయ చ సంసత్ పట

0: गौरवस्य विषयः वर्तते। श्रीसिंहः प्रोदीरितवान् यत् दलस्य एषा अलौकिकी उपलब्धिः वर्तते।
1: आपने इस अभियान से मैं कह सकता हूं कि केवल आपने समुद्र को ही नहीं जीता है, आपने उस सारी रूढ़ियों को भी पराजित किया है जो कभी कहती थी कि हमारी बेटियां ऐसे कठिन सैन्य अभियानों का हिस्सा नहीं बन सकती। आपने यह सिद्ध किया है फिजिकल कैपेबिलिटी, मेंटल टफनेस और लीडरशिप क्वालिटी किसी जेंडर की मोहताज नहीं होती।
0: पाकिस्तान अधिकृते जम्मू कश्मीरे सोमवासरे पाक सुरक्षा बलैः शान्तिपूर्ण प्रदर्शनकारिणां विरुध्य नृशंस कार्याचरणं पश्चात् अद्य चत्वारिंशत् जनानां निधनानन्तरम् अपि उग्र विरोध प्रदर्शनं निरन्तरं प्रवर्तते। जेएएसी इत्याख्याया संस्थया सम्बद्धाः सामाजिक माध्यम संकेताः आक्षेपम् अकुर्वन् यत् पाक सुरक्षा बलैः प्रदर्शनकारिणाम् उपरि घातक शस्त्राणि प्रयुक्तानि। जेएएसी संस्थया संयुक्त राष्ट्र संघाय अन्ताराष्ट्रिय मानवाधिकार संघटनेभ्यः च साग्रहम् आवेदितं यत् ते अस्मिन् विषये शीघ्रमेव हस्तक्षेपं कुर्युः। ग्लास्गो नगरे आयोजितासु राष्ट्रमण्डल क्रीडासु भारतस्य प्रसिद्धः कुन्त प्रक्षेपकः नीरज चोपड़ा स्वस्थानं सुरक्षितम् अकरोत् इति वार्ताः।
2: आकाशवाणी
3: डॉक्टर बी आर अंबेडकर ओपन यूनिवर्सिटी प्रेजेंट्स एजुकेशन एट योर डोरस्टेप, ए प्रोग्राम ऑफ लर्निंग फॉर एवरीवन।
4: Hello listeners, we now bring you a lesson from BED Special Education for 4th semester students. The title is Role of the Teacher in Guidance and Counseling for Visually Impaired Children. Sri K. Srinivas Reddy will present the lesson.
5: Andha vidyarthulaku upadhyayudiga manam etlanti margadarshakatvam vahinchali, etlanti soochanalu salahalu ivvalane amsham. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరవ, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మయే శ్రీ గురవే నమః అంటారు. అంటే గురువు తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని ఆక్రమించి, అలాగే గురువు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా ఒక మంచి గైడ్గా, ఒక మంచి కౌన్సిలర్గా, ఒక మిత్రుడిగా, అలాగే ఒక నావిగేటర్గా ఉపయోగపడి అంధ విద్యార్థులను ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. మనకున్నటువంటి జ్ఞానేంద్రియాల్లో నయనం లోపించినట్లయితే, కన్ను లోపించినట్లయితే సమాచార సేకరణలో అంధ విద్యార్థులు వెనకబడి ఉంటారు. మరి 80% వరకు కన్ను ద్వారానే మనం సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాం. అలాంటి కన్ను లోపించిన వాళ్ళల్లో మరి విద్యాపరంగా ఎంత వెనకబడి ఉంటారనేది మనం ఊహించవచ్చు. సో అలాంటి సందర్భంలో ఒక గైడ్గా, ఒక కౌన్సిలర్గా ఉపాధ్యాయుడికి చాలా బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా ఈనాటి సమాజంలో అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల పట్ల శ్రద్ధ వహిస్తున్నట్టుగా పెద్దగా కనిపించడం లేదు. అంటే పేరెంట్స్ బిజీగా ఉండడం, టైం లేకపోవడం, కార్డియల్ రిలేషన్షిప్స్ వాళ్ళతో ఉండకపోవడం, అలాగే వాళ్ళు నిస్సహాయత గురై వాళ్ళ యొక్క విద్యలో వెనుకబడుతూ ఉంటారు. మరి అంధ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళే, లేదా ఎక్కువగా ఆర్థికంగా ఖర్చు పెట్టి అప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మరి అలాంటి పిల్లలను చేరదీసి వాళ్ళకు కావలసినటువంటి, ముఖ్యంగా వాళ్ళకున్నటువంటి ఇబ్బందులను గుర్తెరిగి వాళ్ళకు మంచి మార్గదర్శకత్వం ఇవ్వాల్సినటువంటిది ప్రత్యేక ఉపాధ్యాయుడిగా అని చెప్పొచ్చు. అలాగే ముఖ్యంగా అంధ విద్యార్థులకు ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి, సాధారణంగా కౌన్సిలర్గా మనం ఎలాంటి సేవలు అందించాలి, మనం ఒకసారి ఆలోచించినట్లయితే చూపు లేకపోవడం వల్ల అంధ విద్యార్థులు ఇంటర్పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్ అంటారు. అంటే ఇతరులతో ఎలా మెలగాలి అనేటటువంటిది కొంత వాళ్లకు వెనకబడి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సమస్యలు ఉంటాయి కాబట్టి ఇంటర్పర్సనల్ కాన్ఫ్లిక్ట్. సో వాటిని అధిగమించడానికి ఉపాధ్యాయుడిగా దగ్గరుండి వాళ్ళ భుజం తట్టి సమాజంలో ఉన్నటువంటి వివిధ వ్యక్తుల స్వభావాలు వాళ్ళకు

పెళ్లి చేసి అవసరం వీళ్ళది కాబట్టి, అంధ విద్యార్థులు కాబట్టి, ఆ అవసరాన్ని లేదా అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సమాజంతో ఎలా మెలగాలని ఒక గైడెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఇంటర్పర్సనల్ కాన్ఫ్లిక్ట్ అంటారు, అంటే ఇంటర్పర్సనల్ ఇంట్రాపర్సనల్ రెండు కూడా ఉంటాయి. ఇంట్రాపర్సనల్ అంటే స్వశక్తి కూడా తెలియకపోవడం, వాళ్ళేంటో వాళ్ళు తెలియకపోవడం, తమను తాము తక్కువగా అంచనా వేసుకోవడం, మాకు కన్ను లేదు, చూపు లేదు, మేము సాధారణ వ్యక్తులతో సాధారణ విద్యార్థుల కన్నా మేము వెనకబడి ఉంటామనేటటువంటి భావన ప్రాథమిక దశలో పిల్లల్లో ఉంటుంది కాబట్టి వాటిని పోగొట్టవలసినటువంటి అవసరం ఉపాధ్యాయులది. అలాగే ల్యాక్ ఆఫ్ స్కిల్స్, మనకు చూపు లేదు కాబట్టి కొన్ని హద్దులు ఉంటాయి, ఈ హద్దులను అధిగమించాలి అంటే మనం ప్రత్యామ్నాయ అవకాశాలను కల్పించవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి పిల్లల్లో ముఖ్యంగా స్కిల్స్ తక్కువ ఉంటే ఆ స్కిల్స్ను పూరించడానికి ప్రత్యామ్నాయంగా ఈ ఎక్స్పాండెడ్ కోర్ కరిక్యులర్ స్కిల్స్ అంటారు, వీటన్నిటిని కూడా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసినట్లయితే, వాళ్ళకు వ్యక్తిగతంగా నేర్పించినట్లయితే అంధ విద్యార్థులు ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, విద్యాపరంగా వాళ్ళకి ఎలాంటి అసిస్టివ్ డివైసెస్ సహాయపడతాయి, ఏ విధంగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఎలాంటి బోధనా పరికరాలను ఉపయోగిస్తే విద్యాపరంగా వాళ్ళు రాణించగలరు, లేదా వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి, మృదువుగా మాట్లాడాలి, ఎప్పుడు కోపం మన దగ్గర మన కళ్ళలో కనిపించకూడదు, ఇలాంటి స్వభావం టీచర్కు ఉండాలి. సో ఇట్లా మనం అంధ విద్యార్థులను నిత్య జీవితంలో ఎదుర్కొనేటటువంటి సమస్యను అధిగమించడానికి ఒక గైడ్గా కౌన్సిలర్గా మనం పనిచేస్తూ ఉండాలి. అలాగే ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే ఎమోషన్స్ కానీ అగ్రెసివ్ బిహేవియర్ కానీ అంధ విద్యార్థుల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ ఎమోషన్స్ అండ్ అగ్రెసివ్ బిహేవియర్ని ఎలా తట్టుకోవాలి అనే విషయాలు కూడా ఉపాధ్యాయుడిగా మనం చెప్పాలి. అలాగే సోషల్ ప్రాబ్లమ్స్, సమాజంలో వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా అందుల పట్ల వాళ్ళ వైఖరులు కలిగి ఉంటారు కాబట్టి ఆ వైఖరులను లేదా భాషను లేదు వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలను విని వీళ్ళు ఎక్కువగా ఆలోచించకుండా వాళ్ళ ప్రవర్తనలో మార్పులు తీసుకురావడానికి, సమాజంలో అందుల యొక్క ప్రతిభ ఎలా ఉంటుంది, వీళ్ళ సామర్థ్యాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏ రంగంలో రాణించగలరు అనేది ఉపాధ్యాయుడిగా సమాజానికి మరియు అంధ విద్యార్థులకు అనుసంధానం చేస్తూ మెలగాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వాళ్లకు మెంటల్ ప్రాబ్లం, మెంటలీ అంటే దృష్టిలోపం గల వారికి మెంటల్ ప్రాబ్లం ఉండదు, కేవలం విజన్ ప్రాబ్లమే ఉంటుంది కాబట్టి ఆ విజన్ వల్ల వాళ్ళు మేమేమీ చేయలేము అనేటటువంటి డినైల్ అంటారు, అంటే మేమేమీ చేయలేము, మేమింతే అనేటటువంటి యాటిట్యూడ్స్ కొద్దిమంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లల్లో కనిపిస్తుంది. కనిపించడానికి కారణం తల్లిదండ్రులే, ఎందుకంటే తల్లిదండ్రులు మా పిల్లలకు చూపు లేదు, ఆ పిల్లల యొక్క జీవితం ఇంతే, ఇంకేం చేయలేరు అనేటటువంటి మాటలు వాళ్ళ ముందు మాట్లాడినట్లయితే వాళ్ళు కూడా అలాగే తయారవుతారు కాబట్టి ఈ విషయాలను ఉపాధ్యాయుడు గమనించి వాళ్ళకు తగినటువంటి కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ అనేది మనం రెండు పదాలు వాడుతూ ఉంటాం, చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటిది. ఈ గైడెన్స్ అనేది ఎట్లా ఉంటుందంటే అంధ విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించడం కోసం గైడెన్స్ ఇవ్వాలి, లేదా అంధ విద్యార్థుల పట్ల వ్యక్తిగత శ్రద్ధను వహించి వివిధ సదుపాయాలను కల్పించేటట్టుగా మన గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఉండాలి. పిల్లల వ్యక్తిగత ఉద్దేశాలకు ప్రాధాన్యతనిచ్చాలి, అంధ విద్యార్థులు ఏ ఉద్దేశాలను, ఏ అభిప్రాయాలను, ఏ అభిరుచులను కలిగి ఉంటారో వాటికి ప్రాధాన్యతనివ్వాలని ఉపాధ్యాయుడిగా మనం గుర్తెరగాలి. మంచి మార్గదర్శకత్వంతో దృష్టిలోపం గల పిల్లల సమస్యలను శ్రద్ధగా వినాలి. మనం యాజ్ ఏ కౌన్సిలర్గా ముందు సమస్యను వినేటటువంటి నేర్పు మనకుండాలి. ఉపాధ్యాయుడికి ఆ నేర్పు లేనట్లయితే అంధ విద్యార్థులకు ఎలాంటి సహాయం చేయలేడు. అలాగే అంధ విద్యార్థుల్లో వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయాలి, మనం చర్చించాలి. మన ప్రాబ్లం ఇతరులతో చర్చించినప్పుడు మనకు సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి అంధ విద్యార్థులు తల్లిదండ్రుల తర్వాత ఎక్కువగా నమ్మేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఉపాధ్యాయులే. ఆ ఉపాధ్యాయులు ఎక్కువగా నమ్ముతారు. అంధ విద్యార్థులు ఎప్పుడూ టీచర్ను రోల్ మోడల్గా తీసుకుంటారు. ఆ రోల్ మోడల్ గల ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క సమస్యలను ప్రతినిత్యం డిస్కస్ చేస్తూ ఉన్నట్లయితే సమస్యను నివృత్తి చేసుకోవడానికి సలహాలు ఇస్తూ ఉండాలి. అలాగే ఒక పిల్లవాడు ఒక కళాశాలలో లేదా పాఠశాలలో చేరినప్పుడు ఒక కంపల్సరీ సబ్జెక్ట్ ఉంటుంది, ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది. కంపల్సరీ సబ్జెక్ట్ అనేది తప్పనిసరిగా ఎన్నుకోవాలి, ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది ఉపాధ్యాయుని అడిగినప్పుడు ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విషయాలను విద్యార్థికి చేరవేస్తారు, దాన్ని గైడెన్స్ అంటాం. మరి కౌన్సిలింగ్ ఏంటి అంటే, గైడెన్స్ అంటే పాఠశాలలో చేరిన తర్వాత విద్య అభ్యసనంలో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే లేదా మంచి మార్కులు రాకున్నట్లయితే ఆ కోర్సులో ఏమైనా అపోహలు

0: చూపున్న వారికి ఎలాంటి భేదం లేదు. కేవలం మనం చూడగలం, వాడు చూడలేరు. వాళ్ళు మనోనేత్రంతో చూడగలరు. కాబట్టి వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనం చెప్పేటటువంటి పాఠ్యాంశాల పట్ల, మన పట్ల ఎక్కువగా వాళ్ళు నమ్ముతారు కాబట్టి దాన్ని వమ్ము చేయకుండా మనం ఉపాధ్యాయులుగా వాళ్ళకు సహాయపడాలి. అలాగే కెరియర్ వొకేషనల్ గైడెన్స్ అవసరం ఉంటుంది. కెరియర్ గైడెన్స్ వొకేషనల్ అంటే కెరియర్ గోల్స్ ఎట్లా సెట్ చేసుకోవాలి, మన జీవితంలో మన ఏం కావాలి, ఆ గోల్ సెట్ చేసుకున్న తర్వాత ఆ గోల్ చేరడానికి ఎలాంటి దారిని మనం నిర్ధారించుకోవాలి. ఒకవేళ విద్యాపరంగా వాళ్ళు సాధించలేనప్పుడు స్వతంత్రంగా సమాజంలో బతకడానికి ఎలాంటి వొకేషనల్ విద్యను వాళ్ళు పొందాలి, ఇలాంటివన్నీ కూడా టీచర్గా మనం వాళ్ళకు తెలియజేయాలి. ఆ బాధ్యత ప్రత్యేక ఉపాధ్యాయులు కావచ్చు, ఇప్పుడున్నటువంటి విలీన విద్యలో సాధారణ ఉపాధ్యాయులు కూడా తీసుకోవచ్చు. అలాగే వాళ్ళకు సరి అయినటువంటి వృత్తి ఏంటి, అందులో ఎలాంటి వృత్తిలో రాణించగలరు, ఈ సూటబుల్ ఆక్యుపేషన్స్ అన్నిటిని కూడా గుర్తించగలిగి వాళ్ళకు సహాయం చేయాలి. అలాగే అంధ ఉపాధ్యాయుడిగా అంటే అంధ విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయుడిగా వాళ్ళ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, కెరియర్ పాసిబిలిటీ, వాళ్ళ యొక్క టాలెంట్ రికగ్నైజ్ చేయాలి. అందులలో టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ రికగ్నైజ్ చేయాలి. వాళ్ళ యొక్క లైఫ్ స్కిల్స్ అభివృద్ధి పరిచే విధంగా మనం గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. డెవలప్ ద ఎంప్లాయబిలిటీ స్కిల్స్, వాళ్లకు ఎన్నో రంగాల్లో ఉద్యోగాలు వచ్చేటటువంటి స్కిల్స్ను, ఈ మల్టిపుల్ స్కిల్స్ను వాళ్ళలో డెవలప్ చేయాలి. అలాగే హెల్పింగ్ మేక్ కెరియర్ ప్లాన్, కెరియర్లో ఏమి ఎలా ఉండాలి, ఏం సాధించాలి, ఎవరికి ఎలా ఉపయోగపడాలి మనం. సో ఇలాంటివన్నీ కూడా ఉపాధ్యాయుడు గమనించి వాళ్లకు ఎదుగుదలకు సహాయపడవలసినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా పర్సనల్ అండ్ సోషల్ గైడెన్స్ కూడా ఇవ్వాలి. అంటే ఈ మూడు గైడెన్స్ అనేది అందించవలసినటువంటి బాధ్యత ఉపాధ్యాయుడిది. ఎడ్యుకేషనల్ గైడెన్స్ ఇవ్వాలి, రెండవది కెరియర్ గైడెన్స్ ఇవ్వాలి, మూడవది పర్సనల్ అండ్ సోషల్ గైడెన్స్ ఇవ్వాలి. ఈ పర్సనల్ అండ్ సోషల్ గైడెన్స్ అంటే అంధ విద్యార్థులు లేదా అందులు ఇతరులను ఎలా నమ్మాలి, ఇతరులతో ఎలా ప్రవర్తించాలన్న విషయాలు కూడా టీచర్ బోధించాలి. అలాగే తమను తాము గుర్తించగలడం, మనకున్నటువంటి ప్రధానమైనటువంటి లోపం ఏంటి అంటే మనందరికీ, చూపున్న వాళ్లకు చూపు లేని వాళ్లకు సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మన శక్తి సామర్థ్యాలను మనం గుర్తించకపోవడమే మన లోపం. ఎవరో చెప్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి రోజులు కాదు. మన సామర్థ్యం ఏంటో, మన అచీవ్మెంట్ ఏంటో, మన ఫెయిల్యూర్ ఏంటో మనకు తెలుసు, దాన్ని ముందు గుర్తించగలగాలి. అదే విషయాన్ని అందులకు తెలియచేయాలి. వాళ్ళలో ఉన్నటువంటి స్టెబిలిటీ ఏంటి, వాళ్ళలో ఉన్నటువంటి మంచితనం ఏంటి, వాళ్ళలో ఉన్నటువంటి పట్టుదల ఏంటి, వీటిని ఉపాధ్యాయులుగా మనం గుర్తించి వాళ్ళకు తెలియజేసినట్లయితే ఆత్మస్థైర్యంతో వాళ్ళు ముందుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. అలాగే అంధ విద్యార్థులకు గుడ్ మేనర్స్ గురించి చెప్పడం, ఎందుకంటే సమాజంతో వాళ్లకు తక్కువగా పరిచయం ఉండొచ్చు, తల్లిదండ్రులు సంఘంలో విలీనం చేయకుండా, ఉపాధ్యాయులు సాధారణ పాఠశాలలో వీళ్ళు చేర్చుకోకుండా ఉండడం వల్ల, అంతేకాకుండా ప్రత్యేక పాఠశాలలు కొన్ని ప్రాంతాల్లోనే ఉండడం వల్ల సమాజం పట్ల కొంత తక్కువ అవగాహన ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఉపాధ్యాయుడిగా మనం సమాజంతో మర్యాదగా ఎలా మెలగాలి, అలాగే ఈ విద్యార్థుల యొక్క విరామ సమయంలో ఎలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి, సోషల్ స్కిల్స్ ఏంటి, ముఖ్యంగా కమ్యూనికేషన్, మనం మాట్లాడే భాషే మనను రికగ్నైజ్ చేస్తుంది కాబట్టి అందులో ఎలా మాట్లాడాలి, ఇతరులతో ఎలా సహాయాన్ని పొందాలి, సమాజంలో వివిధ వైఖరులు, వివిధ కుల మతాల వర్గాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళతో ఎలా మెలగాలనే విషయాలను కూడా అంధ విద్యార్థులకు తెలియచేయాలి. అలాగే ఫ్యామిలీ గైడెన్స్, తల్లిదండ్రుల యొక్క అశ్రద్ధ వల్ల ఈరోజు కూడా అంధ విద్యార్థులు చదువుకు దూరంగా ఉంటున్నారు కాబట్టి ఇంకొద్ది మంది తల్లిదండ్రులు పిల్లలను వదిలేసి వెళుతున్నారు కాబట్టి ఇలాంటి విషయాలు తల్లిదండ్రులు వదిలేసినటువంటి వాళ్లకు ఆత్మస్థైర్యం ఇస్తూ, తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి ఇద్దరిలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ వల్ల పిల్లలు లోన్లీనెస్కి ఫీల్ అయ్యేటటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి అలాంటి పిల్లల గైడెన్స్ ఇస్తూ ఉండాలి. అలాగే వాళ్ళ సెల్ఫ్ స్టెమినో గురించి, ఇతరుల యొక్క సామర్థ్యాల గురించి, లేకుంటే కొన్ని సిచ్యువేషన్లో మనం సంఘంలో ఎలా మెలగాలి అనే విషయాల గురించి, కొన్ని కండిషన్స్ ఉంటాయి, నిబంధనలు ఉంటాయి, ఆ నిబంధనల్లో మనం ఎలా ఉండాలనే విషయాల గురించి కూడా చెప్పాలి. ముఖ్యంగా ఈ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అంధ విద్యార్థుల యొక్క పర్సనల్ ఎబిలిటీ, అలాగే వాళ్ళ యొక్క ఇంట్రెస్టు, వాళ్ళను మోటివేట్ చేస్తూ, వాళ్ళ యొక్క పొటెన్షియాలిటీస్ను గుర్తిస్తూ వాళ్ళకు అవేర్నెస్ కల్పించవలసినటువంటి అవసరం ఉంటుంది.
1: వీఆర్ లిజనింగ్ టు శ్రీ కె శ్రీనివాస్ రెడ్డి ఆన్ ద టాపిక్ రోల్ ఆఫ్ ద టీచర్స్ ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఫర్ విజువల్లీ ఇంపైర్డ్ చిల్డ్రన్ ఫ్రమ్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్.

మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోచిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం రాజా, గానం చిత్ర.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2360555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 6:50. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు, జూన్ మాసంలో సోయా చిక్కుడు పంటలో చేపట్టదగిన వ్యవసాయ పనుల గురించి మనకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. సోయా చిక్కుడు వానాకాలంలో తెలంగాణలో సాగు చేయబడుతున్న ప్రధానమైన పంటలలో ఒకటి. ఇందులో నాణ్యమైన మాంసకృతులతో పాటు 20-22% నూనెను కలిగి ఉన్నాయి. ఈ పంటను వానాకాలంలో మాత్రమే సాగు చేయాలి. ఏకపంటగా లేదా ప్రతి కంది, జొన్న మొదలగు పంటలలో అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. ఇక రకాల ఎంపిక విషయానికి వస్తే, అధిక దిగుబడి సామర్థ్యం కలిగి మన ప్రాంతానికి అనువైన రోగనిరోధక శక్తి గల రకాలను ఎంపిక చేసుకోవాలి. మన తెలంగాణ ప్రాంతానికి తక్కువ కాలపరిమితి కలిగిన JS 9305 రకం, మధ్యస్థ కాలపరిమితి గల JS 335, ఆదిలాబాద్ ఇండోర్ సోయా చిక్కుడు 1, MACS 1460 రకాలు, అలాగే బాసర వంటి దీర్ఘకాలిక రకాలు అనువైనవి. అనువైన రకాన్ని ఎంపిక చేసేటప్పుడు నేల స్వభావం, నీటి వసతులను పరిగణలోనికి తీసుకోవాలి. విత్తనాలు ప్రభుత్వ రంగ విత్తన సంస్థల ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేసుకోవాలి. కొనుగోలు రసీదు తీసుకొని విత్తన సంచి లేబులింగ్ తప్పకుండా చూసుకోవాలి. అలాగే విత్తుకునే ముందు రైతులు మొలక శాతాన్ని తప్పకుండా పరీక్షించుకోవాలి. ఇక విత్తన శుద్ధి కార్యక్రమం ఈ సోయా విత్తనంలో ఈ విధంగా చేసుకోవాలి. ముందుగా ప్రతి కిలో విత్తనానికి 2 గ్రాములు థైరం, 75% WP లేదా 1 గ్రాము కార్బాండాజిమ్ లేదా 3 గ్రాములు కార్బాక్సిన్, ఇంకా థైరం లేదా 2 గ్రాములు పైరోక్లోస్ట్రోబిన్, ఇంకా థియోఫనేట్ మిథైల్, తర్వాత 1.5 మిల్లీలీటర్లు ఇమిడాక్లోపిడ్ 600 FS విత్తన శుద్ధి చేసుకోవాలి. చివరగా విత్తడానికి 1 గంట ముందు ప్రతి 10 కిలోల విత్తనానికి 200 గ్రాములు బ్రాడీ రైజోబియం జపానికం కల్చర్ను నీరు జిగురుతో కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఇక విత్తే సమయం 15 జూన్ నుండి జూలై 1 వారం వరకు విత్తుకోవాలి. ఇక విత్తే దూరం ఏ విధంగా ఉండాలంటే, నల్లరేగడి భూముల్లో అయితే 45 x 10 సెంటీమీటర్లు, తేలిక భూముల్లో 30 x 10 సెంటీమీటర్లు. విత్తేటప్పుడు భూమిలో తేమ శాతం చూసుకోవాలి. 60-70 మిల్లీమీటర్లు వర్షపాతం పడ్డ తర్వాత లేదా వరుసగా 2 రోజులు భారీ వర్షాలు కురిసిన తర్వాతనే విత్తుకోవాలి. అదేవిధంగా 3-4 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవడం చాలా సరైన పద్ధతి అని ఈ సోయా చిక్కుడు పంట గురించి వివరాలు అందిస్తున్నారు. ఇక కలుపు నివారణ, ఎకరానికి 25-30 కిలోల విత్తనం సరిపోతుంది చక్కగా. ఇక విత్తన మోతాదు వచ్చేసి ఎకరానికి 25-30 కిలోల విత్తనం వేసుకోవాలి. ఇక కలుపు నివారణ గురించి ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. పంట మొదటి దశ 45 రోజుల వరకు కలుపు సమస్య లేకుండా జాగ్రత్త పడాలి. పెండి మిథాలిన్ 30% ఈసి 1.4 లీటర్లు ఎకరానికి లేదా పెండి మిథాలిన్ 38.7 ఈసి 700 మిల్లీలీటర్లు ఎకరానికి, అలాగే అలాక్లోర్ 50%

0: ముస్లిం 24% డబ్ల్యూడిజి 12.4 గ్రాములు ఎకరం చొప్పున విత్తిన 48 గంటలలోపు పిచ్చికారి చేసుకుంటే సోయా చిక్కుడు పంటను చక్కగా పండించిన వాళ్ళు అవుతారని ఈ విధంగా తెలియజేశారు. అలాగే పెసర మినుములో ఎకరాకు 6-8 కిలోల విత్తనం వాడాలి. తక్కువ కాల పరిమితి గల డబ్ల్యూజీజీ 42 అనే పెసర రకం యాసంగి వరి కోతలకు 2-3 రోజుల ముందుగా వెదజల్లుకున్నట్లయితే గృహ అవసరాలకు పచ్చి రొట్టెగా ఉపయోగపడి భూసారం కూడా పెరుగుతుంది. అపరాల పంటలకు ఆఖరి దుక్కిలో ఎకరాకు 1.5 నుండి 2 టన్నుల పశువుల ఎరువుతో 18 కిలోల యూరియా 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువులను వేయాలి. ఇక అంతర్కృషి కలుపు నివారణకు 20-20 రోజుల వరకు, అపరాల్లో కందిలో 60 రోజుల వరకు కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. తొలిదశలో కలుపు నివారణకై విత్తిన 24-48 గంటల్లో పెండి మిథాలిన్ 1 నుండి 1.3 లీటర్లు ఎకరాకు 200 లీటర్లు నీటిలో కలిపి సమంగా పిచ్చికారి చేసుకోవాలి. వీలైనంత వరకు పెసర మినుమును సాల పద్ధతిలో, కందిని భోజన పద్ధతిలో విత్తుకున్నచో అధిక దిగుబడి పొందగలరని రైతు సోదరులకు శాస్త్రవేత్తలు ఈ విధంగా వ్యవసాయ పనులు గుర్తు చేస్తూ ఉన్నారు.
1: ఇంతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402-368-0333 లేదా 2368-0555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
3: పీఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వానాకాలం పంటల్లో సమగ్ర కలుపు నివారణ, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి పద్మజ రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు అందజేస్తారు. ఆసక్తి గల రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సరైన సమాధానాలు పొందండి. మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ 040 జతచేసి 2324085252, మరొక నెంబర్ 2324085353, ఈ నెంబర్లకు ఫోన్ చేయండి.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విందాం.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ 2026 బిల్లు ఈరోజు లోక్సభలో మోజువాణి ఓటుతో ఆమోదం పొందింది. బస్తర్ పాండం వంటి కార్యక్రమాలు యువతను సంస్కృతి, సాంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వం దిశగా ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యార్థుల నిరసనల సమయంలో జంతర్ మంతర్ వద్ద మోహరించిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మందుగుండు సామగ్రి లాగ్ను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈరోజు కేంద్రాన్ని ఆదేశించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో నీరజ్ చోప్రాతో పాటు మరో ఇద్దరు భారత అథ్లెట్లు జావలిన్ త్రో ఫైనల్స్కు అర్హత సాధించారు. వార్తల్లోని వివరాలు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ పాండం 2026 విజేతలు, పరగణ మాంఛీలు, బస్తర్ చలాకీ ప్రతినిధులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతల బృందం ఈరోజు రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ బస్తర్ పాండం వంటి కార్యక్రమాలు యువతను సంస్కృతి, సాంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వం దిశగా ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. ఇటువంటి కార్యక్రమాలు పర్యాటకాన్ని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిలు పాల్గొన్నారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్ సభ్యులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పార్లమెంట్ భవనంలో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించిన ఆయన రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత వరద పరిస్థితులపై ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. ఇటువంటి సవాళ్లను ఎదుర్కోవడంలో ఆ రాష్ట ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. మరోవైపు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ బాధితులకు తక్షణ సహాయం, పునరావాస చర్యలు అందించేలా ప్రధాని మోదీ మార్గదర్శకాలను జారీ చేశారని తెలిపారు. నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యార్థుల నిరసనల సమయంలో జంతర్ మంతర్ వద్ద మోహరించిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మందుగుండు సామగ్రి లాగ్ను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈరోజు కేంద్రాన్ని ఆదేశించింది. జన సమూహాన్ని అదుపు చేయడానికి మెటాలిక్ పెల్లెట్ గన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్లో చేసిన ఒక అభ్యర్థనను ప్రశ్నించింది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జారీ చేసిన అడ్వైజరీని ప్రస్తావిస్తూ పోలీసులు అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే పెల్లెట్ గన్లను ఉపయోగించడానికి అనుమతి ఉందంటూ కోర్టు పేర్కొంది. జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందే మాతరం గేయానికి కూడా శాసనబద్దమైన, చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ప్రతిపాదించిన బిల్లుపై లోక్సభలో చర్చ జరిగింది. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను లోక్సభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఈ బిల్లును రాజ్యసభ నిన్ననే ఆమోదించింది. 1971 నాటి జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టాన్ని మరింత సవరించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చట్ట నిబంధనలను ఉల్లంఘించే నేరాలకు 3 వరకు జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించే అవకాశం ఉంది.
3: రాష్ట్ర గౌరవ కా విధేయక్ హై, యా కిసి రాజ్య కే ఖిలాఫ్ నహీ హై, కిసి వ్యక్తి యా కిసి భీ చార్ధారా కే ఖిలాఫ్ నహీ హై, ఔర్ జబ్ రాష్ట్ర గాన్ హో తో ఉస్కే సాథ్ సాథ్ రాష్ట్ర గీత్ కా భీ గాయన్ హో. అబ్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కే లియే సంపూర్ణ వందే మాతరం చాహియే.
2: అంతకుముందు చర్చల్లో పాల్గొన్న డిఎంకే ఎంపీ కె కనిమొళి ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఇది దేశ ప్రజల మధ్య విభజన తెస్తుందని ఆరోపించారు. కాగా బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర బిల్లుకు మద్దతు తెలుపుతూ గత ఏడాది నవంబర్ నుంచి వందే మాతరం గేయం 150 సందర్భంగా ఏడాది పొడవునా జాతీయ ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాల నిరోధక సవరణ

0: బిల్లు 2026ను రాజ్యసభ పరిశీలన ఆమోదం కోసం చేపట్టారు. ఈ బిల్లు నిన్ననే లోక్సభ ఆమోదం పొందింది. ఈరోజు భోజన విరామం అనంతరం సభ తిరిగి ప్రారంభమైన తర్వాత సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చించేందుకు 7 గంటల సమయం కేటాయించినట్లు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రకటించారు. ఈ చట్టంలో దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలు ఉన్నాయి. కేసులను వేగంగా విచారించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని తెలిపారు. మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడేందుకు ప్రభుత్వానికి ఉన్న అత్యున్నత కట్టుబాటుకు ఈ బిల్లు ప్రతీక అని పేర్కొన్నారు.
1: Prime Minister Modi ji lost no time to declare that nobody will be allowed to jeopardize the future of our children, and hence this legislation which seeks to make amendments in 2024 act in order to make it more stringent, more deterrent is being brought in. If there are any suggestions for improvement, I'll be taking note of it. This bill is a reaffirmation of the government's highest commitment to safeguard the welfare of the students and youth of this country.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. మొట్టమొదటి త్రివిధ దళాల మహిళా ప్రపంచ నౌకాయనం సముద్ర ప్రదక్షిణను విజయవంతంగా పూర్తి చేసిన 9 మంది మహిళా అధికారులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సన్మానించారు. అధికారులు ఇండియన్ ఆర్మీ సైలింగ్ ప్యానెల్ త్రివేణి నౌకపై 314 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తిరిగి చేరుకున్నారు. న్యూఢిల్లీలో అధికారులతో ముచ్చటించిన సింగ్, 4 మహాసముద్రాల గుండా దాదాపుగా 25,500 నాటికల్ మైళ్ల దూరాన్ని పూర్తి చేసినందుకు ఆ బృందాన్ని అభినందించారు. ఈ నౌకాయానాన్ని నారీశక్తి త్రివిధ దళాల సమన్వయానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా మంత్రి అభివర్ణించారు.
2: आपने इस अभियान से मैं कह सकता हूं कि केवल आपने समुद्र को ही नहीं जीता है, आपने उस सारी रूढ़ियों को भी पराजित किया है जो कभी कहती थी हमारी बेटियां ऐसे कठिन सैन्य अभियानों का हिस्सा नहीं बन सकती. आपने सिद्ध किया है फिजिकल कैपेबिलिटी, मेंटल टफनेस और लीडरशिप क्वालिटी किसी जेंडर की मोहताज नहीं होती.
0: దేశంలోని గృహాలకు సరసమైన ధరలకే ఎల్పీజీ లభ్యమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. ఈ నెల 1వ తేదీ నాటికి దేశంలో 10.58 కోట్ల ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కనెక్షన్స్తో సహా మొత్తంగా 33.13 కోట్ల గృహ వినియోగ ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం గృహ వినియోగ సిలిండర్ ధర 942 రూపాయలు ఉండగా ప్రతి సిలిండర్పై 500 రూపాయలకు పైగా సబ్సిడీ అందుతోందని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో ప్రస్తుతం దాదాపుగా 17,000 MSMEలు అనుసంధానమై ఉన్నాయని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఈరోజు తెలిపారు. భారత వైమానిక దళం, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్ సంయుక్తంగా నిర్వహించిన స్వదేశీకరణ అంశంపై సంకల్ప్ వర్క్షాప్ అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. సంకల్ప్ అంటే స్వయం సమృద్ది, ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ అభివృద్ది, జ్ఞాన ఆధారిత భాగస్వామ్యం అంటూ మంత్రి వివరించారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో నీరజ్ చోప్రా జావలిన్ త్రో ఫైనల్స్కు అర్హత సాధించారు. జావలిన్ త్రోయర్లు రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్లు కూడా ఫైనల్స్లోకి ప్రవేశించారు. అంతకుముందు పారా అథ్లెటిక్స్లో భారతదేశం సరికొత్త చరిత్ర సృష్టించింది. నిన్న రాత్రి జరిగిన పురుషుల 100 మీటర్లు T47 ఫైనల్స్లో దిలీప్ మహాదు గావిత్ స్వర్ణ పతకాన్ని, మహమ్మద్ బాసిల్ రజత పతకాన్ని గెలుచుకున్నారు. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ మూసింది. బీహార్లోని బంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ జరిగింది. సాయంత్రం 5 గంటల సమయానికి బీహార్లో దాదాపుగా 34% ఓటింగ్ నమోదైంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను 2025 జూలై 12న, మధ్యంతర నివేదికను 2026 జూన్ 12న ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రచురించిందని, ఇవి సంబంధిత వెబ్సైట్స్లో అందుబాటులో ఉన్నాయని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్ తెలిపారు. ఈరోజు లోక్సభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు పురోగతిలో ఉందంటూ పేర్కొన్నారు. సులభతర ఆర్థిక ప్రయోజనాలు అందించే పెట్టుబడి పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రోత్సహిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వీడియోను ప్రభుత్వం ఖండించింది. ఆ వీడియో నకిలీదని, దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ వెల్లడించింది. దేశంలో సెమీకండక్టర్స్ తయారీని బలోపేతం చేయడానికి స్వయం సమృద్ది గల సెమీకండక్టర్స్ వ్యవస్థను నిర్మించడానికి 1,27,000 500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో

0: ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0ను ప్రభుత్వం ఆమోదించినట్లు ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఈరోజు కర్ణాటక రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యుల బృందంతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నీటి లభ్యత, సాగునీరు, తాగునీటి పరిస్థితులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కేరళ వ్యాప్తంగా అక్రమ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చర్యలను తీవ్రతరం చేసిన రాష్ట పోలీసులు ఆపరేషన్ తుఫాన్లో భాగంగా మరో 62 మందిని అరెస్టు చేసి 58 కొత్త కేసులు నమోదు చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: ఆకాశవాణి హిల్లు వాకిలి. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో వానాకాలం పంటల్లో సమగ్ర కలుపు నివారణ, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి పద్మజ గారు రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు అందజేస్తారు ఈనాటి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. ఆసక్తిగల రైతులు మీ సందేహాల నివృత్తికై ఫోన్ చేయండి, సరియగు సమాధానాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు ఎస్టీడి కోడ్ 040 జత చేసి 2324085852, మరొక ఫోన్ నెంబర్ 2324085853 ఈ నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. కార్యక్రమం వినబోయే ముందు ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 August. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: రైతు సోదరులకు స్వాగతం. ఈరోజు వానాకాలం పంటలో సమగ్ర కలుపు నివారణ గురించి రాజేంద్రనగర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి పద్మజ గారు మనతో పాటు ఉన్నారు. మీరు రైతులు మీకున్నటువంటి సందేహాలు కానీ ప్రశ్నలు కానీ అడగవచ్చు, తెలుసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు, కార్యక్రమానికి స్వాగతం పలుకుతాం. కార్యక్రమం ముందుగానే రైతు సోదరులు లైన్లో ఉన్నారు, ఒక్కసారి వారి పలకరించి కాల్ కట్ అయిందని వివరణ తెలియజేస్తున్నారు మా అధికారులు. ఇక కార్యక్రమం ప్రారంభిస్తాం. నమస్కారం అండి పద్మజ గారు. మన తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అడపాదడప అప్పుడప్పుడు పడుతున్నాయి, మధ్యలో కంటిన్యూస్గా పడటం లేదు. ఇటువంటి ఎల్నినో సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఎల్నినో వలన కొన్ని పంటలు ఇబ్బందులకు గురవుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన పంటలైన వరి, ఈ పత్తి పంట, కంది ఇటువంటివి కూడా సాగు చేస్తున్నారు. మీ క్షేత్ర పరిశీలనలు కూడా మీ శాస్త్రవేత్తలు మనకు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాలం పంటల్లో సమగ్ర కలుపు నివారణ ఈ అనే అంశం గురించి మనం తెలియజెప్పడానికి మీరు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇది ఏ కలుపులు ఈ పంటలో మనకు వచ్చే అవకాశం ఉంది, ముందుగా తెలియచేయండి.
2: నమస్కారం అండి.
1: ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పే ముందు రైతు సోదరులు లైన్లో ఉన్నారు, వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
1: మీ పేరు చెప్పండి, మీ ప్రశ్నను సంధించండి. ఇక్కడ
3: యోగానుసమయ కందగట్ల గ్రామం.

0: ఆత్మకూరేసి మండలం సూర్యాపేట జిల్లా.
1: సోమయ్య గారు మీకు స్వాగతం. మీరు రైతుల తరఫున చక్కటి ప్రశ్నలు అడుగుతుంటారు. ఇక్కడ డాక్టర్ పద్మజ గారు, డాక్టర్ పద్మజ గారు ఉన్నారు, మరి అడగండి
2: అడగండి. సోమయ్య గారు
0: మేడం గారు
2: నమస్తే అండి.
0: ఇప్పుడు ముఖ్యంగా వానాకాలం పంట అనగానే మెయిన్ వరిలో కలుపు సమస్య అనేది ఎప్పటి నుంచో వస్తుంది.
2: అవునండి.
0: పూర్వం రోజులలో అయితే మనుషుల ద్వారా చేసినాం, ఇప్పుడు కూలీ వాళ్ళు కూడా కరువు అయ్యింది కాండి.
2: అవునండి.
0: ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో మామూలుగా మనం విత్తనాలు నారు పోసేటప్పుడే ఈ కలుపు ఎరగకుండా ఏమన్నా ఉన్నాయండి?
2: అవునండి.
0: కలుపు అనేది రాకుండా.
2: మీరు ముందుగానే చాలా చక్కటి ప్రశ్న అడిగారు సోమయ్య గారు, నేను చెప్తా వినండి. ఇప్పుడు ఎట్లాగంటే రోగం వచ్చిన తర్వాత మందు వేసుకునే కంటే రోగం రాకుండా ఎలాగా మనం చూసుకోవాలి అనే పద్ధతిలో మీరు అడిగారండి. ఇది చాలా మంచి ప్రశ్న. అయితే ముందుగా నేను మన తెలంగాణ రైతాంగం అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంవత్సరం మనకి ఎల్నినో, అలాగే ఇప్పుడు ఘాట్ జిల్లా ఎల్నినో సంవత్సరంగా కూడా చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా రైతులు ఎంతో వ్యయ ప్రయాసలు కోచుకుని భూగర్భ జలాలతోనే వారు చాలా వరకు పత్తి కానీ వరి కానీ నాట్లు వేసుకోవడం కూడా జరిగింది. వారందరికీ మా యొక్క రైతులందరికీ మా పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. ఎంత వ్యయ ప్రయాసలు కోచుకుంటున్నారో మేము మా కళ్ళారా చూస్తూ ఉన్నాము. ఈరోజు మరి రైతులేందే మన ప్రపంచమే లేదు కాబట్టి మీ అందరికీ మేము మా పాదాభినందనాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మీరన్నట్టు ఇప్పుడు మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. మరి మన వ్యవసాయం ఎప్పుడైతే మొదలైందో అప్పుడే ఈ యొక్క కలుపు యొక్క సమస్య అనేది కూడా మనకి మొదలైంది. ఈ కలుపు మొక్కలు చాలా స్మార్ట్గా ఉంటాయండి. మన ఈ పంట మొక్కలతో పోటీపడి పంట మొక్కల కంటే ముందే మనం వేసిన ఎరువులు కానీ, అలాగే వర్షానికి వచ్చిన మాయిశ్చర్ కానీ, అంటే నీటి తేడిని కానీ తీసుకుని ముందుగానే పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే ఈ మొక్కలు మొలవకు ముందే కొన్ని చర్యలు చేపట్టాలండి. ముఖ్యంగా వేసవి కాలంలో మనము లోతు దుక్కులు కనుక చేసుకుంటే కనుక ఈ ఒక విత్తనాలు, ఈ కలుపు మొక్కల విత్తనాలు భూమి పొరల్లో రకరకాలుగా, అంటే పై పొరలో 40%, కింద పొరలో 20%, ఇంకా కింద పొరలో 20%, అలాగా ఆ యొక్క విత్తనాలు అనేవి ఈ పొరల్లో దాచుకుంటుందండి. మనం ఎప్పుడైతే లోతు దుక్కులు చేస్తామో ఈ యొక్క విత్తనాలు అనేటివి వేసవి కాలంలో సూర్యరశ్మికి అవి ఇవి చనిపోతాయి అండి. ముందు చేయవలసిన పని వేసవి కాలంలో లోతు దుక్కులు చేసుకోవాలి. తర్వాత ఈ వరి లాంటి పంటలలో మనము దమ్ము చేసుకుని విత్తుకుంటాం కాబట్టి ఈ దమ్ము చేయడానికి కూడా మనము, అంటే నీళ్లు నిలగట్టి తర్వాత దమ్ము చేసుకుని మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకోసారి దమ్ము చేసుకుని నాటుకుంటాము. అయితే ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ఈ దమ్ము చేసే సమయం అనేది తగ్గిపోతుంది. పూర్వకాలంలో మనకి 20-25 రోజులు ఒక్కొక్కసారి మనకి నీళ్లు నిలగట్టి నాటేయడానికి 20-25 రోజులు సమయం కూడా ఉండేది. దానివలన ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా మనము రైతులు ప్రస్తుతము వరి పంటలో తుంగజాతి ఎక్కువ సమస్యగా పరిణమించిందండి. ఈ తుంగజాతి ఏంటంటే విత్తనాల ద్వారా దాంతోపాటు భూమిలో ఉండే గడ్డల ద్వారా కూడా వ్యాపిస్తుంది. ఈ గడ్డలు అనేటివి ఏంటంటే నీళ్ళల్లో ఎప్పుడైతే బాగా నానతాయో వాటికి ఆక్సిజన్ అనేది అందకుండా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని మనము బాగా దమ్ము చేయడం ఒకటి, దమ్ము చేసిన తర్వాత కొంత గ్యాప్, అంటే మనము నాటుకోవడానికి కొంత గ్యాప్ అనేది ఉంచితే కనుక ఈ కలుపు విత్తనాలు కానీ తుంగజాతికి సంబంధించిన గడ్డలు కానీ కుళ్ళిపోయి నశించిపోవడానికి కొంత ఆస్కారం ఉంటుంది.
1: అది సోమయ్య గారు మీ ప్రశ్నకు చక్కటి సమాధానం తెలియజేశారు డాక్టర్ పద్మజ గారు. మరి వేరే రైతులకు కూడా అవకాశం ఇద్దాం. మరి ముందుగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను, ఏ ఏ కలుపు మొక్కలు వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఎక్కువగా వరి పంట పండిస్తుంటారు, తర్వాత ప్రధానంగా పచ్చి పంటను పండిస్తున్నారు, జొన్న పంటను, మొక్కజొన్న కూడా పండిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఏ ఏ కలుపు మొక్కలు ఎక్కువగా మన తెలంగాణ ప్రాంతంలో భూముల్లో ఉంటున్నాయి, మరి వాటిని వారి గురించి తర్వాత తెలుసుకుందాం. ఆ మొక్కల గురించి ఒకసారి రైతు సోదరులకు గుర్తు చేయండి.
2: తప్పకుండా అండి. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, ప్రత్తి, కంది, అలాగే రకరకాలైన అపరాలు, సోయాబీన్, ఇలాగ పంటలు పండిస్తూ ఉంటారు. ఇందులో 3 రకాలైన కలుపు జాతిని మనము గమనించాలి.

0: వచ్చండి. అందులో వెడల్పాకు సంబంధించిన కలుపు మొక్కలు, ఇవి ద్విదళ బీజానికి చెందినవి, అలాగే తుంగజాతి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనకి మొక్కజొన్నలో వస్తుంది, అలాగే పత్తిలో, అలాగే వరిలో వచ్చే తుంగజాతి కొంత తేడా ఉన్నప్పటికీ కూడా ఇవంతా ఒకే జాతికి చెందినవి. అలాగే గడ్డి జాతి, ఇప్పుడు మనకి వరిలో చూసుకుంటే గనక చీపురు గడ్డ ఎక్కువగా ఉంది, అలాగే కరిగడ్డని, తర్వాత ఉప్పుగడ్డని, ఇలా రకరకాల అంటే గడ్డి జాతికి సంబంధించిన కలుపు మొక్కలు కూడా గమనిస్తూ ఉంటామండి. అయితే ఇవి మూడు కూడా కొన్నిసార్లు సమానంగా మూడు జాతులు కలిసి పెరుగుతూ ఉంటాయి, లేదంటే భూమిని బట్టి, లేకపోతే అక్కడున్న విత్తనం యొక్క పరిమాణాన్ని బట్టి కొన్ని కొన్ని ఎక్కువగా, కొన్ని కొన్ని తక్కువగా. అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు మొక్కజొన్న తీసుకున్నాం అనుకోండి, వెడల్పాకు కలుపు మొక్కలు ఎక్కువగా పెరగడము, గడ్డి జాతి కొంత తక్కువ ఉండడము, అలాగే ఈ యొక్క పరిమాణం అనేది తక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మూడు రకాలైన కలుపు మొక్కలు అనేవి అన్ని పంటలలో మనము ప్రాథమికంగా గమనించవచ్చండి.
1: అలాగైతే మన రాష్ట్రంలో వరి పంట ఎక్కువగా పండిస్తుంటారు, తర్వాత పంట మార్పిడి కూడా రైతులు ఎన్నిసార్లు చెప్పినా, ఇట్లా ప్రభుత్వం చెప్పినా, మీలాంటి శాస్త్రవేత్తలు చెప్పినా, వరి పంటను అదే పనిగా వేస్తుంటారు, పంట మార్పిడి చేయకుండా ఉంటారు. మరి ఇటువంటి సందర్భంలో ఆ కలుపు మొక్కలు కూడా అదే పనిగా అక్కడ ఏవైతే కలుపు మొక్కలు వస్తున్నాయో అవే వచ్చే అవకాశాలు ఉంటాయి.
0: అవునండి.
1: మరి ఇటువంటి సందర్భంలో ఏ కలుపు మొక్కలు వస్తాయి, ఈ వరి పంటలు ఏ విధంగా ఈ కలుపు మొక్కలు నివారించుకోవాలి?
0: అవునండి. మీరు అన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో రైతులు సాగు చేసేది వరి పంట. మరి వరి పంట సాగు చేయడానికి కూడా ఎక్కువ కారణాలు ఉన్నాయి. రైతులేమీ తెలివి తక్కువగా ఇదే పంట మీద ఉండడానికి కూడా లేదు, ఎందుకంటే రకరకాల సమస్యలు ఉన్నాయి, దానివలన వరి పంటకి మొగ్గు చూపుతూ ఉన్నారు. అయితే ఒకే పంటని సాగు చేయడం వలన కూడా మనం ఏవైతే చీడపీడలు అదే పంటను అంటిపెట్టుకుని ఉంటాయని అనుకున్నామో, అలాగే కలుపు మొక్కలు కూడా అదే పంటని మళ్ళీ మళ్ళీ ఒకటే భూమిలో వేయడం వలన, దీన్ని క్రాప్ అసోసియేటెడ్ వీడ్స్ అంటారు. అంటే మనం ఇప్పుడు కనుక తీసుకుంటే ఊదా వడిపిలి అంటారు కదా, ఈ ఊదా అనే వడిపిలి అనే కలుపు మొక్క, దీన్ని మిమిక్ వీడ్ అంటారు. అంటే మనకి వరి గనక కంకి రాకముందు చూసుకుంటే ఊద కానీ లేకపోతే వరి మొక్క కానీ ఒకే తీరుగా ఉంటాయి. రెండు కూడా ఎవరు బాగా అనుభవం ఉన్న కూలీలు మాత్రమే ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గమనించగలరు. కానీ మామూలుగా మన కళ్ళతో చూస్తే రెండు ఒకే తీరుగా ఉంటాయి, అందుకనే దీన్ని మిమిక్ వీడ్ అంటారు. అంటే వరి పంటని మిమిక్రీ చేస్తుంది అన్నమాట ఈ ఊద అనేది. ఇలాంటివి మనం ఒకే పంటని ఒకే భూమిలో ప్రతి సీజన్ వేస్తూ ఉంటే ఈ విధంగా కలుపు మొక్కలు కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి. అలాగే మరి మనకి డ్రమ్ పద్ధతులు, అంటే మనకి దమ్ము చేసుకుని వెదజల్లే పద్ధతి ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం చెందింది కాబట్టి అందులో కూడా ఎక్కువగా ఈ మధ్య చీపురు గడ్డ అనే కలుపు మొక్క బాగా విస్తారంగా వ్యాపించి ఉన్నట్టు మనం గమనించడం జరిగింది. ఈ విధంగా వరిలో కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎక్కువగా వెడల్పాకు కలుపు మొక్కలు కానీ, గడ్డి జాతి కానీ, అలాగే తుంగజాతి కానీ వస్తూ ఉంటాయి. అయితే మనము గమనించింది ఏంటంటే వివిధ రకాలైన కలుపు మందులు వాడడం వలన ఈ యొక్క వెడల్పాకు కలుపు మొక్కలు అనేవి తొందరగానే చనిపోతున్నాయి, కానీ తుంగజాతి అనేది కొంత సమస్యగా, ఎక్కువ సమస్యగా మారడం అనేది ఈ మధ్య గమనించడం జరిగింది. అలాగే వెదజల్లే పద్ధతిలో మనం చూసుకుంటే కనుక చీపురు గడ్డ అనేది బాగా సమస్యాత్మకంగా ఈ మధ్యకాలంలో పరిణమించిందండి.
1: అలాగే మరి పత్తి పంటను కూడా సాగు చేస్తున్నారు మన రైతు సోదరులు అధికంగానే, మరి ఈ పత్తి పంటలో ఎటువంటి కలుపు మొక్కలు వచ్చే అవకాశం ఉందంటారు?
0: పత్తి పంటలో కూడా ఈ యొక్క తుంగజాతి కలుపు మొక్కలు అనేవి ఎక్కువగా ఆశ్రయించడం అనేది మనం గమనించాము. సో పత్తి పంటలో వెడల్పాకు కలుపు మొక్కలు ఇవన్నీ కూడా ఉంటూనే ఉంటాయి. తుంగజాతి కొంత మనకి ఆరుదడ పంటల్లో కానీ వరిలో కానీ ఈ మధ్య ఎక్కువగా గమనించడం జరుగుతూ ఉంది. అయితే ఈ పత్తి పంట కానీ ఏవైనా కూడా, అంటే మనం కలుపు మందులతో కూడా కొంతవరకు వీటిని సమర్థవంతంగా నివారించుకోవడానికి మంచి కలుపు మందులు కూడా మనకి లభ్యమవుతూ ఉన్నాయి. పత్తి పంట కనుక మనం తీసుకుంటే ప్రస్తుతము మనము తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంటను కనుక మనము గమనిస్తే దాదాపుగా 20 నుంచి 30 రోజుల వరకు విత్తుకున్న తర్వాత ఈ దశలో ఉన్నది. చాలా వరకు రైతాంగము అడప తడప కురిసిన వర్షాలకి అంతర్కృషి చేయడం కూడా జరిగింది. ఇంకా ఎక్కడన్నా కొద్దిగా లేతగా

0: కనుక మనకి ప్రత్తి ఉంటే గనక ఇంకా ఇప్పుడు కురిసిన వర్షాలకి ఇంకా వారు అంతరకృషి చేయలేని పక్షంలో మనము కలుపు మందులు వాడుకోవడానికి కూడా అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా పైరిథయోబాక్ సోడియం అనే కలుపు మందును క్విజాలఫాప్ ఇథైల్ అనే కలుపు మందు కలిపిన మిశ్రమ కలుపు మందు మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంది. ఇది డోజోమాక్స్ లేకపోతే హిట్వీడ్ మ్యాక్స్ అనే రెండు పేర్లతో దొరుకుతుంది. ఇది ఎకరానికి 450 నుంచి 500 మిల్లీలీటర్ల వరకు మనకి 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకుంటే కనుక అన్ని రకాల కలుపు మొక్కలు అంటే వెడల్పాకు కలుపు మొక్కలు, అలాగే గడ్డిజాతి, అలాగే తుంగజాతి మొత్తమే చచ్చిపోదు కానీ కొంతవరకు ఉధృతి అనేది తగ్గుతుంది. ఈ యొక్క కలుపు మందుతో మనము ప్రస్తుతము కలుపు నివారణ అనేది చేపట్టవచ్చండి, చేయవచ్చు ఈ పత్తి పంటలో చేసుకోవచ్చు. అయితే కలుపు మొక్కలు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారీ చేసుకుంటే సమర్థవంతంగా చనిపోతాయి.
1: చాలా చక్కగా ప్రతి పంటలో ఈ కలుపు మొక్కల నివారణ గురించి తెలియజేశారు. అయితే ఇప్పుడు కురిసే వర్షాలకు ఎలాంటి పంటలు మనం విత్తుకోవచ్చు, ఈ కలుపు మందులు కూడా ఏమేమి వాడితే ఈ పంటలు విత్తుకున్నటువంటి పంటలు చక్కటి ఫలసాయాన్ని పొందవచ్చు?
0: అవునండి, ఇప్పుడు జూలై చివరికి వచ్చాము కదా, మనము ఈ 2 రోజుల నుంచి కొంత వర్షపాతం అనేది నమోదైంది. ఇప్పటికి ఇంకా కొంత మనకి ఎక్కువగా అనుకూలంగా ఉన్న పంట కంది పంట. కంది పంటని మనకి కొంతవరకు మధ్యకాలికం నుంచి తక్కువ కాలపరిమితి ఉన్న రకాలు తీసుకుని విత్తుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అంతకుముందు మనం జూన్ జూలైలో విత్తుకున్నప్పుడు దూరంగా అంటే 2 వరుసల మధ్య 3 నుంచి 4 నుంచి 5 ఫీట్ల వరకు కూడా విత్తుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే వరుసల మధ్య 2-2.5 ఫీట్ల మధ్య వరకు మాత్రమే, అంటే వరుసల మధ్య మనము దూరాన్ని తగ్గించి విత్తుకుని మొక్కలు ఎక్కువగా ఉండేటట్టు విత్తుకుంటే కనుక కంది పంటలో మనకి దిగుబడులు తగ్గకుండా ఇంకా మంచి దిగుబడులు సాధించుకోవడానికి అవకాశం ఉంది. అయితే మీరు అన్నట్టు ఈ కంది పంటలో విత్తుకున్నప్పుడు మనము వాడుకోవాల్సిన కలుపు మందులు ఏంటంటే, విత్తిన వెంటనే 2 రోజుల లోపల భూమిలో పదనున్నప్పుడు పెండిమిథాలిన్ అనే కలుపు మందు 30% ఈసీ అనే ద్రావణంని తీసుకుని ఎకరాకి 1 లీటరు లేదా 38.7% ద్రావకము, అంటే పెండిమిథాలిన్ 2 రకాలు ఉంటాయి, స్టాంపు, స్టాంప్ ఎక్స్ట్రా అని. స్టాంప్ ఎక్స్ట్రా అయితే ఇది ఎకరానికి 700 మిల్లీలీటర్లు సరిపోతుంది. అయితే మనకి ఈ స్టాంప్ ఎక్స్ట్రా అనేది కొంత డ్రై పద్ధతిలో విత్తుకున్నప్పుడు వాడుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ఎలాగూ ఇప్పుడు కొంత తేమ ఉంది కాబట్టి స్టాంపుని తీసుకుని ఎకరాకి 1 లీటర్ చొప్పున వాడుకోవచ్చు. అలా కాకుండా స్టాంపుతో పాటు మిశ్రమ కలుపు మందు ఇమాజ్తాపైర్ అనే కలుపు మందు కూడా దొరుకుతుంది. ఇది వేలర్ 32, వాల్యూ 32 అనే రకరకాల పేర్లతో దొరుకుతుంది. ఇది 2 కలుపు మందుల మిశ్రమము. ఇదైనా కూడా ఎకరానికి 1 లీటర్ చొప్పున కనుక విత్తిన 48 గంటల లోపల కనుక పిచికారీ చేసుకుంటే 1 నెల రోజుల వరకు ఏ విధమైన కలుపు మొక్క పుట్టకుండా ఈ యొక్క కలుపు మందు అనేది కాపాడుతుంది. అలాగే విత్తిన తర్వాత కూడా మనకి మొలిచిన తర్వాత 2 నుంచి 4 ఆకుల దశలో కూడా ఈ కంది పంటలో మనము కలుపు యాజమాన్యాన్ని చేపట్టవచ్చు. అందులో ముఖ్యంగా ఇమాజ్తాపైర్ అనే కలుపు మందు ఇది ఎకరాకి 300 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. లేదా ఇమాజ్తాపైర్తో పాటు ఇమిజామాక్స్ అనే కలుపు మందు మిశ్రమ కలుపు మందు ఇది ఎకరాకి 40 గ్రాముల చొప్పున వాడుకోవచ్చు. లేదా ఇదే ఇమాజ్తాపైర్తో ప్రపాక్విజాఫాప్ అనే కలుపు మందు కనుక మనకి షాకేడ్ అనే పేరుతో ఎక్కువ దొరుకుతుంది, ఈ కలుపు మందుని అయితే ఎకరాకి 800 మిల్లీలీటర్ల చొప్పున కనుక కలిపి 2 నుంచి 4 ఆకుల దశలు కనుక పిచికారీ చేసుకుంటే మళ్ళీ మనకి దాదాపుగా మళ్ళీ 30-40 రోజుల వరకు కలుపు నుంచి రక్షణ పొందొచ్చండి. అలాగే మనకి ఈ ఇప్పుడు వేసుకోదగిన కలుపు మనకి పంటలలో ముఖ్యంగా కొర్ర ఒకటి వేసుకోవచ్చు, అలాగే ఆముదాన్ని వేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా ఇంకా ఈ సంవత్సరం ఇంకా మనకి సరిపోదు నీరు, అంటే లాంగ్ డ్యూరేషన్ పంటలకి
1: సందర్భంలో అపరాలు ఏమైనా సాగు చేస్తుంటారా?
0: అపరాలు వేసుకోవచ్చు అండి, పెసర కానీ మినుము కానీ వేసుకోవచ్చు. ఇంకా కొంత లేట్ అయినా కూడా ఎక్కడైనా కొద్దిగా బాగా తేలిక నేలలు, అంటే నీళ్లు నిలపలేని నేలలు ఉంటే కొద్దిగా ఆగి మనకి 15 ఆగస్టు తర్వాత కూడా నువ్వులు కూడా వేసుకోవడానికి అవకాశం ఉందండి. వీటన్నిటికి కూడా మనం పెండిమేతాలను అనే కలుపు మందు విత్తిన తర్వాత 48 గంటల లోపల ఎకరాకి 1 లీటర్ చొప్పున వాడుకోవచ్చు. కాకపోతే నువ్వులకి కొంత మనం జాగ్రత్త వహించాలి, కొద్దిగా నువ్వులు కొద్దిగా లోతుకు పడేటట్టు చూసుకోవాలి. కొంత డోస్ అనేది 1 లీటర్ కాకుండా ఎకరాకి 1.25 లీటర్ చొప్పున వాడుకోవాల్సి ఉంటుందండి.
1: అలాగే జొన్న మొక్కజొన్న పంటలు కూడా అక్కడక్కడ విస్తీర్ణంలో కొంత ప్రధానమైన పంటగానే

0: చెప్పుకోవచ్చు ఈ ప్రతి పంట వరి ప్రతి పంట తర్వాత. మరి ఇటువంటి సందర్భంలో ఇలాంటి కలుపు మొక్కలు వచ్చే అవకాశం ఉంది, ఏ విధంగా నివారణ చర్యలు చేపట్టాలి?
1: మొక్కజొన్న కూడా చాలా ప్రాంతాల్లో రైతులు ఇప్పుడు విత్తుకున్నారు. దాదాపుగా మొక్కజొన్న కూడా ఒక 20 నుంచి 40 రోజుల దశలో ఉంది కొన్ని ప్రాంతాల్లో. అయితే 20 రోజుల వరకు మనము వాడుకోవడానికి కలుపు మందులు చాలా సమర్థవంతంగా పనిచేసేటివి ఉన్నాయి. 20 రోజులు దాటితే కనుక 30 రోజుల వరకు మనకి మీసోట్రియోన్తో పాటు అట్రజిన్ అనే కలుపు మందు ఉంది. ఇది ఎకరానికి 1.4 లీటర్లు, అంటే లీటర్ నీటికి 7 మిల్లీలీటర్ చొప్పున కనుక కలిపి పిచికారీ చేసుకుంటే, మొక్కజొన్నలో కూడా వెడల్పాకు కలుపు మొక్కలు అలాగే తుంగజాతి గడ్డి జాతి మూడు కూడా నశించడానికి అవకాశం ఉంది. ఒకవేళ తుంగజాతి కనుక ఎక్కువగా డామినేట్ చేస్తే కనుక మనకి హాలోసల్ఫిరాన్ మిథైల్ అనే కలుపు మందు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది ఎకరాకి 36 గ్రాముల చొప్పున వాడుకోవచ్చు. ఈ కలుపు మందును అట్రజిన్తో కానీ లేకపోతే టెంబోట్రియోన్తో కానీ లేకపోతే టోప్రామిజోన్తో కానీ కలిపి వాడుకుంటే మనకి ఈ తుంగజాతి అనేది సమూలంగా చనిపోతుంది. అలాగే మనకి తుంగ కనుక ఎక్కువ లేకుంటే కనుక అట్రజిన్తో పాటు టెంబోట్రియోన్ వాడుకోవచ్చు. ఇది మనము విడివిడిగా కొనుక్కునైనా కలుపుకుని వాడుకోవచ్చు. అట్రజిన్ అయితే 1 కిలో, టెంబోట్రియన్ అయితే 115 మిల్లీలీటర్ల ఎకరానికి. అలాగే టోప్రామిజోన్ వాడదలుచుకుంటే కనుక అట్రజిన్ అయితే 1 కిలో, టోప్రామిజోన్ అయితే 30 మిల్లీలీటర్ల లీటర్ ఎకరానికి కలుపుకుని వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా అంటే 2 రకాల కలుపు మందులు కనుక మనం కలిపి వాడుకుంటే సమర్థవంతంగా అన్ని రకాలైన కలుపు మొక్కలు అనేవి నిర్మూలించబడతాయి. అలాగే మిశ్రమం అంటే రెడీగా మార్కెట్లో మనకి ఈ కలుపు మందులు మిశ్రమం కూడా దొరుకుతూ ఉంది, అవి కూడా రైతు సోదరులు వాడుకోవచ్చు అండి.
0: అయితే ఇటువంటి సందర్భంలో మామూలుగా మీలాంటి శాస్త్రవేత్తలు తెలియజేస్తుంటారు, రైతులు కూడా పాటిస్తుంటారు, విత్తన శుద్ధి కార్యక్రమం ద్వారా కొన్ని చీడపీడలు నివారించుకోవచ్చు శుద్ధి చేసి చేయడం ద్వారా. మరి ఇటువంటి విత్తన శుద్ధి సమయంలో మీరు ఈ కలుపు మొక్కలు నివారణకు ఏమైనా విత్తనాల దగ్గరనే అరికట్టవచ్చా, విత్తనాలతో కలిపేసి ఇటువంటి ప్రయోగం ఏమైనా చేయవచ్చా, అటువంటివి ఏమైనా ఆలోచనలు ఉన్నా, అటువంటి విజ్ఞానం ఉన్నా మీరు రైతు సోదరులకు తెలియచేయండి.
1: తప్పకుండా అండి. కాకపోతే ఇది మీరు కొంచెము మీరు అడిగిన ప్రశ్న కొంత సంక్లిష్టంగా ఉంది. ఏంటంటే మనకి విత్తన శుద్ధి చీడపీడల కోసము అలాగే మనము ఈ డిసీజెస్ రాకుండా చేస్తాము. అదేంటంటే విత్తనంతో కలిపి వాడుకోదగిన కలుపు మందులు అయితే ప్రస్తుతానికి మార్కెట్లో లేవు. కాకపోతే ఏదన్నా ఒక కలుపు మందు మనకి ఆ పంటలో కొంత డ్యామేజ్ చేస్తుంది అని అనుకున్నప్పుడు ఆ విత్తనానికి కొంత ప్రొటెక్టివ్ కెమికల్ వాడుకుని కలుపుకోవడానికి అవకాశం ఉంది. కానీ కలుపు మందు విత్తన శుద్ధి చేసి వాడుకోవడానికైతే అవకాశం లేదు. ఎందుకంటే కలుపు గింజలు వరుసల మధ్యలో పడి ఉంటాయి, అంటే భూమిలో ఆల్రెడీ ఉంటాయి మనం విత్తనం వేసేటప్పటికి. కాబట్టి మనం విత్తనానికి కలుపు మందు పట్టించడం వలన ఏమీ లాభం లేదు. ఏవైతే కలుపు మొక్కల మీద మనం పిచికారీ చేస్తేనే కలుపు మొక్కలు చనిపోతాయి.
0: మీరు ముందుగా తెలియజేసినట్టు లోదుక్కులు దున్నడం ద్వారా కొంతవరకు అరికట్టవచ్చు ఈ కలుపు మొక్కలను అని ముందుగా వివరించారు. అయితే మనం ప్రధానమైన పంట విత్తుకున్న తర్వాతనే మీరు కొన్ని రోజుల తర్వాత ఈ కలుపు మొక్కల మందులను పిచికారీ చేసి నివారించుకోవాలని ప్రగాఢంగా తెలియజేస్తున్నాను.
1: అవునండి,
0: చాలా బాగుంది. అసలు కలుపు మొక్కలు ఎక్కువగా పెరగకుండా మనం ఏమైనా నియంత్రణ చేయవచ్చా, అటువంటి నియంత్రణ మార్గాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే మన రైతు సోదరులకు?
1: తప్పకుండా ఉన్నాయండి. ఇదే ఈ పద్ధతిలో మనం ముందు పాటించాల్సి ఉంటుందండి. కలుపు మందుల మీద ఎక్కువ ఆధారపడకుండా ఆ కలుపు మొక్కలు పెరగకుండా చేయాల్సిన పద్ధతులను మనం ముందు ఆచరించి తర్వాత మాత్రమే కలుపు మందులు వాడుకోవాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు లోతు దుక్కులు చేయడము, తర్వాత బాగా మనము దమ్ము చేయడము, అలాగే ఏమాత్రం వీలున్నా సరే మనకి గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ అంటే మనకి
0: పచ్చిరొట్ట పైర్లు
1: వేసుకుంటే కనుక ఈ పచ్చిరొట్ట విత్తనాలు ఈ మొక్కలు బాగా దగ్గరగా పెరుగుతాయి. కాబట్టి తుంగలాంటి ఈ యొక్క కలుపు మొక్కని పెరగకుండా నిరోధిస్తాయండి. ఒక రకంగా కలుపుకి మనకి పనికొస్తాయి, అలాగే భూమిని సారవంతం చేయడానికి కూడా పనికొస్తాయి. అలాగే మల్చింగ్, ఇప్పుడు ప్లాస్టిక్ మల్చిలు చాలా వరకు వాడుతూ ఉన్నారు, టమాటో లాంటి పంటల్లో లేకపోతే కూరగాయల సాగులో ఎక్కువగా వాడుతూ ఉన్నారు ప్లాస్టిక్ మల్చిలు. ప్లాస్టిక్ మల్చిలు పర్యావరణానికి హాని చేస్తాయి కాబట్టి ఈ మధ్య కాలంలో భూమిలో కలిసిపోయే మల్చిలు కూడా మనకి ప్లాస్టిక్ మల్చిలాగే ఉంటుంది కానీ అది భూమిలో కలిసిపోతుంది అన్నమాట. అలాంటి మల్చిలు ఎంచుకుంటే మంచిది మనం.

0: నేచురల్ మల్చింగ్ కూడా అని తెలియదు,
1: నేచురల్ మల్చి కూడా. అలాగే ఇప్పుడు మనకి వరి వరి గడ్డిని బాగా కాల్చి చేస్తున్నారు కాబట్టి వరిగడ్డిని కాల్చకుండా ఈ పంటలలో మనం కనుక మల్చింగ్ లాగా వాడుకుంటే రెండు రకాలుగా మనకి పనికి వస్తుంది అనమాట. అంటే కలుపు మొక్కలు పెరగకుండానే చేస్తుంది, అది కుళ్ళిపోవడం వలన భూమిని సారవంతంగా చేస్తుంది. అలాగే డ్రిప్ పద్ధతి వాడడం వలన ఎక్కడైతే పంట మొక్కలు ఉన్నాయో అక్కడే నీళ్లు పడతాయి కాబట్టి ఆ డ్రిప్ పద్ధతి వలన ఈ కలుపు యొక్క సమస్య కూడా కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుందండి. అలాగే ఎరువులు వేసేటప్పుడు కూడా పంట మొక్కలకి దగ్గరగా వేసుకోవాలి, కలుపు మొక్కలకి అందకుండా పంట మొక్కలకి మాత్రమే అందేటట్టు కనుక మనం ఎరువు వేసుకుంటే కనుక కొంతవరకు కలుపు ఉధృతిని అనేది తగ్గించవచ్చు.
0: చాలా చక్కగా మీరు ఈ యొక్క కలుపు మొక్కలను నివారించడం పద్ధతిలో ఆ సందర్భంలో పచ్చి రొట్టె పెంచుకోవడం అంటున్నారు. మల్చింగ్ పద్ధతి అంటే ప్రకృతి మల్చింగ్ అంటారు, లేదంటే ఈ ప్లాస్టిక్ను ఉపయోగించి మల్చింగ్ చేసుకోవచ్చు అంటారు. డ్రిప్ ఇరిగేషన్ కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది అంటారు. ఎరువులు కూడా మొక్కల దగ్గర వేస్తే బాగుంటుందని తెలియజేస్తున్నారు, చక్కగా వివరిస్తున్నారు. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతము కొన్ని సంవత్సరాలుగా మన ప్రభుత్వం ఆయిల్ పామ్ మొక్కలను కూడా సాగు చేయడానికి ఎంతో ప్రోత్సాహకాలు ఇచ్చి ఆయిల్ పామ్ మొక్కలను కూడా సాగు చేస్తున్నటువంటి సందర్భం ఇది. మరి ఇటువంటి సందర్భంలో ఈ ఎక్కువ విస్తీర్ణంలో తర్వాత ఈ ఆయిల్ మొక్కల మధ్యన దూరం ఎక్కువగా ఉంటుంది, ఇట్లా దూరం ఉన్నటువంటి సందర్భంలో కలుపు మొక్కలు మీరు అన్నట్టుగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మరి ఆయిల్ పామ్ మొక్క సాగులో ఎటువంటి నివారణ, ఈ కలుపును ఏ విధంగా నివారించుకోవాలి, నివారించుకోవడానికి ఇంకే ఏమైనా అంతర పంటలు వేసుకోవచ్చా? ఎందుకంటే 3-4 సంవత్సరాల వరకు ఈ ఫలసాయాన్ని తీసుకోవడానికి వీలుండదు కనుక ఇటువంటి సందర్భంలో చక్కటి సలహాలు మన రైతు సోదరులకు, ముఖ్యంగా ఈ ఆయిల్ పామ్ సాగు చేస్తున్నట్టు రైతులకు తెలియచేయండి.
1: అవునండి, మీరు అన్నట్టు ఆయిల్ పామ్ సాగు మన రాష్ట్రంలో ప్రోత్సహిస్తున్నారు, ఈ యొక్క విస్తీర్ణం అనేది పెరుగుతూ ఉంది. అయితే ఆయిల్ పామ్ దూరంగా మనము నాటడం వలన వరుసల మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉండడము, అలాగే రెండు మొక్కల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండడం వలన కలుపు సమస్య అనేది తీవ్రంగానే ఉంటుంది. కానీ మనము ఒక ప్రణాళిక ప్రకారము ఈ కలుపు మొక్కలు యాజమాన్యం చేపడితే కనుక దీని నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా వేసవికాలంలో లోతు దుక్కులు చేసుకోవడం, అలాగే తొలకరి వర్షాలు పడిన వెంటనే వరుసల మధ్యలో మనము కల్టివేటర్ కానీ లేకపోతే రొటవేటర్ కానీ వేసామనంటే అప్పటికే మొలవడానికి రెడీగా ఉన్న కలుపు మొక్కలు కూడా నాశనం అవుతాయి. అలాగే ఒక 2-3 సార్లు ఇప్పుడు మనం చూసుకుంటే ఒక 2-3 వర్షాలు గ్యాప్ ఇచ్చి వర్షాలు వచ్చినప్పుడల్లా ఒకసారి మనము పైపైన దున్నినట్టు కనుక చేస్తే ఆల్రెడీ మొలిచిన కలుపు లేత దశలోనే భూమిలో కలిసిపోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి చర్య అండి. దీనివలన చాలా వరకు తక్కువ ఖర్చుతోనే మనకి కలుపు నివారణ అనేది జరుగుతుంది. మీరు అన్నట్టు అంతర పంటలు మొదటి 4-5 సంవత్సరాలు కనుక ఏమాత్రము విడవకుండా అంతర పంటలు వేసుకుంటే కనుక ఈ కలుపు సమస్య చాలా వరకు ఉధృతి అనేది తగ్గుతుంది. ఒకవేళ మీకు అంతర పంట పంట వచ్చిద్దా రాదా అనే డౌట్ ఉన్నా కూడా పెసర లాంటి పంటలు కానీ లేకపోతే పచ్చి రొట్టె లాంటి పంటలు కానీ ఇప్పుడు మనకి జీలుగు కానీ జనుబుగు కానీ ఊరికి అలాగే చల్లేసి ఊరుకున్నారంటే ఆ వర్షానికే మొలుస్తాయి. అది పూత దశలో కనుక ఒకసారి కలి దున్నారంటే భూమి సారవంతమవుతుంది. లేదా ఈ జీలుగు కానీ జనుబుగు కానీ కోసి ఈ యొక్క ఆయిల్ పాము చెట్ల పళ్ళాలలో కనుక పరిచారంటే అది మల్చిలాగాను పనిచేస్తుంది, అలాగే భూమి కూడా సారవంతమవుతుంది. ఈ విధంగా మనము చేసుకున్న తర్వాత ఇంకా ఎక్కడైనా కొంత కలుపు అనేది ఉంటే గనక మనము గ్లూఫోజినేట్ అమ్మోనియం అనే కలుపు మందు ప్రస్తుతం మాత్రమే మనకి మార్కెట్లో ఉంది. ఇప్పుడు పారాక్వాట్ కానీ గ్లైఫోజేట్ కానీ బ్యాన్ చేశారు కాబట్టి గ్లూఫోజినేట్ అమ్మోనియం అనే కలుపు మందు మాత్రమే మనకి ఇప్పుడు వాడుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇది లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకుని కనుక కలుపు మీద మాత్రమే పడేటట్టు డోమ్ కనుక అమర్చుకుని స్ప్రేయర్కి పిచికారీ చేసుకుంటే ఈ కలుపు మొక్కలు అనేవి నశించిపోతాయి.
0: చాలా చక్కగా మీరు వానాకాలం పంటలో సమగ్ర కలుపు నివారణలో భాగంగా వివరిస్తూ అనేక పంటల గురించి, ముఖ్యంగా చివరగా మన తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్నటువంటి ఆయిల్ పామ్ సాగు గురించి, తర్వాత ఆ సాగులో వచ్చేటటువంటి కలుపు మొక్కల గురించి, ఏ విధంగా కలుపు మొక్కలను వేరు వేసుకోవాలి, ఏ విధంగా కలుపు మొక్కల నివారణలో పచ్చి రొట్టె పంటలు పండించుకోవాలని వివరిస్తున్నారు. చాలా చక్కటి వివరాలు మన రైతు సోదరులకు అందించారు. ధన్యవాదాలు పద్మజ గారు.
1: ధన్యవాదాలండి, నమస్కారం.
2: మీరు ఇంతవరకు ఇల్లు వాకిలి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వాన

పంటల్లో సమగ్ర కలుపు పద్ధతులు నివారణ గురించి రాజేంద్రనగర్ ప్రధాన శాస్త్రవేత్త బి పద్మజ గారు పాల్గొని చక్కటి సమాధానాలు అందించారు. అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్.

0: ఈనాటి ఇల్లు వాకిలీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. తర్వాతి కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి వికసిత్ భారత్ యువత నైపుణ్య అభివృద్ధిలో జనశిక్షణ సంస్థాన్ పాత్ర గురించి జనశిక్షణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఎం మోహన్ గారితో పరిచయ కార్యక్రమం విందాం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతలకు నమస్కారం. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే సరిపోదు. ఆ దేశంలోని యువతకు సరైన విద్య, ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు, స్వయం ఉపాధి అవకాశాలు, పరిశ్రమలకు అనుగుణమైన శిక్షణ అందాలి. నైపుణ్యంతో కూడిన మానవ వనరులే దేశ ప్రగతికి నిజమైన చోదక శక్తి. అందుకే భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే వికసిత్ భారత్ సంకల్పంతో నైపుణ్య అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత లభిస్తుంది. స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతకు వివిధ రంగాల్లో శిక్షణ, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు అందిస్తున్నాయి జన్శిక్షణ్ సంస్థాన్ లాంటి సంస్థలు. మరి ఈరోజు మనకు తిరుపతి జన్శిక్షణ్ సంస్థాన్ డైరెక్టర్ డాక్టర్ ఎం మోహన్ గారు ఈ సంస్థ ద్వారా అమలవుతున్న వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి మన శ్రోతలకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం సార్.
1: సార్, ముందుగా ఈ జన్శిక్షణ్ సంస్థాన్ ప్రధాన లక్ష్యం ఏంటి, అలాగే ఈ సంస్థ నేపథ్యం గురించి మన శ్రోతలకు తెలియజేస్తారా?
2: తప్పకుండా సార్. సార్, వివిధ ప్రాంతాలలో అనేక రకాలైనటువంటి కర్మాగారాలు, ఇండస్ట్రీసు, కంపెనీలు పనిచేస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. 1967 భారత ప్రభుత్వం అటువంటి సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకి తగిన నైపుణ్యాలను కల్పించాలి, ఆ ఉత్పాదకత పెంచాలి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలని పెంచడంలో ఈ నైపుణ్యం అనేది కీలకమైన అంశంగా గుర్తించి అలా నైపుణ్యాలను పెంచే ఉద్దేశంతో శ్రామిక విద్యాపీఠం అని ఒక స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా పనిచేయాలని నిర్ణయించి ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమానికి బీజం వేసింది సార్. అప్పటి నుంచి మన భారత ప్రభుత్వం రకరకాల మార్పులు, చేర్పులు, పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమల డిమాండ్కి తగ్గట్లుగా పనిచేయడం కోసం ఈ స్కీమ్లో రకరకాలైనటువంటి మార్పులు, చేర్పులు తీసుకొచ్చి 2000 జనశిక్షణ సంస్థాన్ అని ఒక పేరుతో దేశవ్యాప్తంగా పనిచేయడానికి జిల్లాకు ఒక సంస్థ చొప్పున చాలా జిల్లాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 300 జేఎస్ఎస్ల దరిదాపులుగా 300 జిల్లాలలో పనిచేస్తున్నాయి. ఈ జనశిక్షణ సంస్థాన్ ప్రస్తుత పరిస్థితుల్లో 18-45 మధ్య వయసు ఉన్నటువంటి మహిళలకి, యువతకి తగిన శిక్షణలు అందించేదానికోసం పనిచేస్తుంది. ముఖ్య ఉద్దేశం తీసుకుంటే కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులకి తట్టుకుని మన జీవన ప్రమాణాలను పెంచుకునేదానికి తగినటువంటి నైపుణ్యాలను అందించడమే మా జేఎస్ఎస్ యొక్క ప్రధాన ఉద్దేశం సార్.
1: సార్, అయితే మరి ఇప్పుడు ప్రభుత్వం ఈ స్కిల్ ఇండియా మిషన్ అమలు చేస్తుంది, మరి ఇందులో జన్శిక్షణ్ సంస్థాన్ పాత్ర ఏంటి?
2: స్కిల్ ఇండియా మిషన్ అన్నది ఒక అంబ్రెల్లా ప్రోగ్రామ్ లాంటిది సార్. దానిలో భాగంగా మనకి జన్శిక్షణ్ సంస్థాన్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఇంటర్న్షిప్ లాంటివి కలిసి ఉన్నటువంటి ఒక అంబ్రెల్లా ప్రోగ్రామ్. దీనిలో జన్శిక్షణ సంస్థ పాత్ర చాలా కీలకమైనది. ఇక్కడ జన్శిక్షణ సంస్థాన్లో మనము తక్కువ స్థాయి, అసలు చదువు లేకపోయినా కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, యువత కావచ్చు, 45 వయసు లోబడి ఉన్నటువంటి వాళ్ళకి మనము శిక్షణ అందించే కార్యక్రమం సార్. రెండో అంశం ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన తేడాను గమనించాల్సింది, పెద్దగా పెట్టుబడి పెట్టలేని వాళ్ళైనా తగు మాత్రంగా చదువు సంధ్యలు, కాన్సన్ట్రేషన్ ఉండి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనాన్ని సాగించలేనటువంటి వాళ్ళకైనా ఉపయోగ

0: ఉపయోగపడే శిక్షణలు ఈ జనశిక్షణ సంస్థల ద్వారా మనం అందిస్తున్నాం సార్.
1: సార్, అయితే ఇప్పుడు ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో జేఎస్ఎస్ ఎలా పనిచేస్తుంది?
0: సార్, మనం జేఎస్ఎస్ తరపున రెండు రకాలైనటువంటి మార్గాలలో శిక్షణాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాం. ఎక్కడైనా ఒక ప్రాంతంలో, ఒక విలేజ్లో కానీ, ఒక గ్రామంలో 20 మంది ఒక కోర్స్ మీద నేర్చుకోవడానికి ముందుకు వస్తే జనశిక్షణ సంస్థాన్ వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముంగిట ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉంది.
1: సార్, అయితే ఇప్పుడు జేఎస్ఎస్ ద్వారా ఎలాంటి వృత్తి ఇంకా సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తున్నారు? ఇంకా ప్రస్తుత యువతలో ఎక్కువ డిమాండ్ ఎటువంటి కోర్సులకు ఉన్నాయి?
0: సరే, మన అందిస్తున్నటువంటి కోర్సులు తీసుకున్నప్పుడు 82% వరకు మహిళలు ఉంటున్నారు సార్. ఈ మహిళల యొక్క ప్రధాన వృత్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలని మనం ఎక్కువ డిమాండ్ ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్ సంబంధించిన అసిస్టెంట్ బ్యూటీ కేర్, అలాగే అపారల్ సెక్టార్ సంబంధించినటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, ఎంబ్రాయిడరీ కావచ్చు, ఇటువంటి వాటి మీద చాలా వరకు ఎక్కువ డిమాండ్ ఉంది. మనము ప్రతి సంవత్సరం కూడా భారత ప్రభుత్వం ఏమైతే మనకి కేటాయించిన 60 నుంచి 64 రకాల కోర్సుల్లో దరిదాపులుగా 16 నుంచి 17 రకాల కోర్సుల్ని ప్రతి జిల్లాలోనూ అమలు చేస్తాం. మన తిరుపతి జిల్లాలో ఈ సంవత్సరం అంటే 2026-27 సంవత్సరం కాను 16 రకాలైనటువంటి కోర్సుల్ని మనకి మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం మారుతున్నటువంటి కాలానుగుణంగా వస్తున్నటువంటి వాటిల్లో యువతకు సంబంధించి కొంత కొత్త రకాల కోర్సులు, న్యూ ఏజ్ కోర్సెస్ అంటున్నాం. ఉదాహరణకి డేటా అనాలిసిస్ అసిస్టెంట్, క్లౌడ్ కిచెన్, అలాగే వయోవృద్ధుల్ని సంరక్షించుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి నిమగ్నమైనటువంటి వాళ్ళకి, అలాగే పోషక సంబంధించి ఇటువంటి సంబంధించినటువంటి కొత్త రకాల కోర్సులు, పిఎం సూర్యగర్కు సంబంధించినటువంటి సోలార్ ప్యానెల్స్ రిపేర్ చేయడం, ఇటువంటి వాటిల్లో కూడా యువత ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు.
1: సార్, అయితే ఇందాక మీరు మాట్లాడుతూ ఇందుకు కనీస అర్హత 45 ఏళ్ల లోపు ఉండాలి అన్నారు. దీంతో పాటు ఈ వయోపరిమితి కాకుండా ఇంకా ఇతర ఏ అర్హత ప్రమాణాలు ఉన్నాయి?
0: విద్య ప్రకారంగా తీసుకున్నప్పుడు మనకు ఈ జేఎస్ఎస్ ద్వారా శిక్షణ పొందడానికి సంబంధించినటువంటి చాలా కోర్సుల్లో చదవడము రాయడము తెలిస్తే చాలు సార్. లేకపోతే కొన్ని రకాల కోర్సుల్లో 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళు, ఇంకొన్ని రకాల కోర్సులకు మాత్రమే ఇంటర్మీడియట్ వరకు మనము మినిమం క్వాలిఫికేషన్ కింద చూస్తున్నారు. వయసు సంబంధించి కొన్ని కోర్సులకి 15 ఏళ్ల నుంచి మొదలయ్యి 45 ఏళ్ల వరకు అనుమతి ఉంది. అలాగే కొన్ని కోర్సులకి 18 సంవత్సరాల నుంచి 45 ఏళ్ల మధ్యలో అనుమతి ఉంది. మూడో అంశం ఏంటంటే ఇక్కడ ఎలాంటి భేదభావము లేదు. అంటే మనము ఎస్సీ ఎస్టీ అని కానీ, మైనారిటీస్ అని కానీ, లేకపోతే ఆ మహిళల పురుషులని కానీ ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకపోతే ఎలాంటి బైఫర్కేషన్ లేకుండా ఎవరైనా సరే 45 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నేర్చుకోవడానికి అర్హులే.
1: సరే, అయితే మరి ఈ గ్రామీణ ప్రాంతాలు ఇంకా పట్టణాల్లోని వెనుకబడిన వర్గాలు ఇంకా పేద కుటుంబాలకు చెందిన యువతకు శిక్షణ కార్యక్రమాలు అందించడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
0: సార్, మనము ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే మనం అందిస్తున్నటువంటి ప్రతి సంవత్సరము 90 బ్యాచ్లు మనము అందిస్తాం సార్. ఈ 90 బ్యాచ్ల్ని జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, అన్ని గ్రామాలు కవర్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ ప్రజలకు తెలిసి మనం అక్కడికి అందించడంలో డిఆర్డీఏ తరపు నుంచి ఎస్ఎస్జీల్ని, అలాగే ఎన్జిఓల్ని, అలాగే మీలాంటి మీడియాని, దాంతోపాటు అనేక మంది వాలంటీర్లతో పాటు మా శిక్షణ సిబ్బంది కూడా వెళ్ళి గ్రామాలలో పరిచయం చేస్తున్నాం. దాంతోపాటుగా సోషల్ మీడియాలో కూడా మనము ప్రజలకి చేరువేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే మన దగ్గర ఒకసారి శిక్షణ పొందిన వాళ్ళు కూడా ప్రచారకర్తలుగా ఉన్నారు.
1: చాలా సంతోషం సార్. మరి మహిళల నైపుణ్యాభివృద్ధికి జనశిక్షణ సంస్థ ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది? అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలు ఏంటి?
0: సార్, ఇక్కడ మనకి చాలా వరకు మహిళలు వివాహం తరువాత కొంతమంది ఏదో ఒకటి నేర్చుకుని 10 రూపాయలు సంపాదించుకుంటూ వాళ్ళ కుటుంబానికి చేదోడు బాదుడుగా ఉండాలని కోరుకున్న, అటువంటి శిక్షణ పొందడానికి ఎన్నో రకాల అడ్డంకులు ఉన్నాయి. ఊరు వదిలి వెళ్ళలేని పరిస్థితి, ఎక్కువ రోజుల పాటు సంసారాన్ని కానీ కుటుంబాన్ని వదిలి బయట వెళ్ళి నేర్చుకోలేని వాళ్ళు, ఫీజులు కట్టలేక లేకపోతే కొన్ని రకాలైనటువంటి బిడియము ఇటువంటి విషయాలతో కుటుంబం నుంచి కూడా సరైన మద్దతు లభించిన వాళ్ళు బయట వెళ్ళడానికి అటువంటి వాళ్ళందరికీ కూడా మన

0: జేఎస్ఎస్ తరఫున అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించి శిక్షణ అందిస్తున్నాం. మనం గమనించినట్లయితే దేశవ్యాప్తంగా జేఎస్ఎస్ తరఫున అందిస్తున్నటువంటి శిక్షణలో 82% మంది మహిళలే ఉంటున్నారు. మహిళలకే పూర్తిగా కేటాయించి వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. ఈవెన్ చిన్నపిల్లలు ఉంటే తీసుకొచ్చుకొని క్రెష్ లాంటిది కూడా మన దగ్గర పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం.
1: చాలా సంతోషం సార్. మరి ఇప్పుడు ఈ స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి జేఎస్ఎస్ ఎలాంటి శిక్షణ ఇంకా

0: నుంచి 30 నుంచి 40% డ్యూరేషన్ ఈ ఎంప్లాయబిలిటీ మీదనే ఉంటుంది. దాంతో పాటు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మనము వాళ్ళకి కొంత గైడెన్స్ ఇస్తున్నాం. ఉదాహరణకి ఉద్యమ సర్టిఫికెట్ లాంటివి పొందడం ఎలా, బ్యాంకుల దగ్గర నుంచి ఎలాంటి రుణ సౌకర్యం పొందొచ్చు, దీంతో పాటు మనం కొంతమంది బ్యాంకర్స్ కూడా పిలిపిస్తుంటాం. మనకి ఈ ఉపాధి కోరుకున్నటువంటి శిక్షకులకి సంబంధించినటువంటి బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, ఒక కస్టమర్తో ఎలా నడుచుకోవాలి, టైం మేనేజ్మెంట్, కాస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మనం నేర్పిస్తాం. అంటే ఇక్కడ హార్డ్ స్కిల్తో పాటు వృత్తి శిక్షణతో పాటు ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కూడా జోడించి మనం అందిస్తున్నాం సార్.
1: సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి శిక్షణ అనంతరం కూడా మీరు వారి వ్యాపారాలు ప్రారంభించేందుకు మీ తోడ్పాటు అందిస్తున్నారని తెలియజేశారు. మరి ఈ బ్యాంకు రుణాలు, ఈ ప్రభుత్వ పథకాలు లేదా ఈ ఆర్థిక సాయం వారికి అందేలా మీరు ఎటువంటి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు, ఆ సమన్వయం ఎలా కల్పిస్తున్నారు?
0: సార్, ప్రతి జన శిక్షణ సంస్థానంలోనూ లైవ్లీహుడ్ సెల్ అని ఒక విభాగాన్ని క్రియేట్ చేశారు. దాంట్లో కొంతమందిని మనం పూర్తిగా డెడికేటెడ్ స్టాఫ్ ని ఉంచాం. వీళ్ళు ఎవరైతే సర్టిఫికేట్ పొందిన తర్వాత వాళ్ళు స్వయం ఉపాధి పొందాలని కోరుకుంటారో అటువంటి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు, హ్యాండ్ హోల్డింగ్ సర్వీసెస్ ని వాళ్ళు అందిస్తారు. దీంతో పాటు మనము వివిధ బ్యాంకుల్ని, అలాగే వివిధ ప్రభుత్వ స్కీములను కూడా మనము అనేక రకాల డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలుచుకొచ్చి వీళ్ళకి మనం అవగాహన కల్పిస్తూ ఉంటాం.
1: సార్, మరి ఈ జేఎస్ఎస్ లో శిక్షణ పొందిన వారికి ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ పరిశ్రమలతో గాని, ఈ ప్రైవేట్ సంస్థలతో గాని మీకేమైనా భాగస్వామ్యం ఉందా వాళ్ళతో?
0: సార్, మనము కొన్ని రకాల రెగ్యులర్ సెక్టార్స్ లో జేఎస్ఎస్ పనిచేస్తూ ఉంది. ఉదాహరణకి అపారల్ సెక్టార్, అదేవిధంగా బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్. ఇక్కడ అపారల్ సెక్టార్ లో జిల్లాలో పనిచేస్తున్నటువంటి కొన్ని కంపెనీలు కావచ్చు, ఇండస్ట్రీస్తో కావచ్చు నేరుగా మనం అవగాహన కలిగి ఉన్నాం. ఎవరైతే ఉద్యోగార్థులుగా ఉంటారో అక్కడ పోయి పనిచేయడానికి సిద్ధపడుతుంటారో వాళ్ళకి మనం రెఫరెన్స్ సర్వీసెస్ అందిస్తున్నాం. వాళ్ళని, ఆ కంపెనీ యజమానాల్ని కానీ ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తుల్ని కూడా పిలుచుకొచ్చి వాళ్ళ విధి విధానాలు, వాళ్ళకి ఏమైతే జీతభత్యాలు ఆఫర్ చేస్తారు అలాంటివి కూడా మనము వీళ్ళకి కోర్సు జరుగుతున్న సందర్భాలలోనే మనము వీళ్ళ దగ్గర పెడుతున్నాం. దాంతోపాటు చాలా కంపెనీస్ మన జేఎస్ఎస్ తరఫు నుంచి శిక్షణ పొందిన వాళ్ళకి కొంత పర్సంటేజ్ అదనంగా కూడా ఇవ్వడానికి ముందుకొచ్చాయి. ఈ విషయంలో ఒకే పని చేస్తున్నప్పుడు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్లోను, ఇంకోటి ఏమంటే ఉత్పాదకత పెంచే దాంట్లో వాళ్ళు గుర్తించి మన దగ్గర ట్రైనింగ్ అయిన వ్యక్తులకి కొంత ఇన్సెంటివ్ రూపంలో అందిస్తున్నారు సార్.
1: చాలా సంతోషం సార్. మరి చివరగా ఈ నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పొందాలని ఆశిస్తున్న యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువత ఇంకా మహిళలకు మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి?
0: చాలా ముఖ్యమైన అంశం. మన జేఎస్ఎస్ తరఫున మీరున్నటువంటి గ్రామీణ ప్రాంతమైనా కావచ్చు, ఎలాంటి ప్రాంతమైనా కావచ్చు, అక్కడికి దగ్గరకి తీసుకొచ్చి మీరు నచ్చిన కోర్సుల్లో మేము అందివ్వడానికి సంసిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు మీకు ఫీజ్ అన్నది ఆల్మోస్ట్ చాలా మందికి వర్తించదు. అలాగే మీ వీలైన సందర్భంలో మీరు నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకున్న విద్య కూడా మీరు అటు ఉద్యోగార్థికైనా వెళ్ళొచ్చు, లేకపోతే స్వయం ఉపాధికైనా మీరు వాడుకోవచ్చు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా శిక్షణ పొందండి, మరింత జీవితాన్ని మెరుగ్గా తీర్చుకునే విధంగా తయారకండి అని చెప్పి నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను.
1: ధన్యవాదాలు సార్. మరి ఈ నైపుణ్యాభివృద్ధి కేవలం ఉపాధి కల్పించే కార్యక్రమం మాత్రమే కాదు, అది ఆత్మ నిర్భర్ భారత్ నుంచి వికసిత్ భారత్ వైపు భారత ప్రస్థానాన్ని వేగవంతం చేసే మహత్తర సాధనమని మీ మాటల ద్వారా అర్థమైంది. మీ విలువైన సమయాన్ని వెచ్చించి జనశిక్షణ సంస్థాన్ ద్వారా ఎటువంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో ఎంతో సవివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు యువత నైపుణ్య అభివృద్ధిలో జనశిక్షణ సంస్థాన్ పాత్ర గురించి జనశిక్షణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఎం మోహన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల్లోని ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున సీఎస్ సంజయ్ జాజు సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సీఎస్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చెరువులకు గండి పడకుండా చూసుకోవాలని, పాత ఏళ్లలో ఉన్నవారిని ఖాళీ చేయించాలని సూచించారు. హైదరాబాద్ కొండాపూర్ గచ్చిబౌలిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీస్ సమయం ముగియడంతో ఇళ్లకు వెళుతున్న ఉద్యోగులతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. సాయంత్రం ఇళ్లకు వెళ్లేవారితో పలు ప్రాంతాల్లో వాహనాల రద్దీ పెరిగింది. మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి పర్యటించారు. ఈరోజు మందమర్రి, కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాగులను పరిశీలించి, వర్షాలకు ఇళ్లు కూలిన బాధితులను కలిసి పరామర్శించి భరోసా ఇచ్చారు. తెలంగాణను ప్రముఖ ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. సచివాలయంలో జరిగిన ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఎగుమతిదారుల సమస్యల పరిష్కారం, మౌలిక వస్తుల అభివృద్ది, ఆర్థిక అభివృద్దిపై సమీక్షించారు. 1971 జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టానికి సవరణలు చేస్తూ తెచ్చిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ సవరణ ద్వారా జనగణమనతో సమానంగా వందేమాతరానికి చట్టబద్దత రక్షణ లభిస్తుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో సబ్సిడీ విత్తనాలతో కూరగాయలు, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎల్నినో ప్రభావంపై స్పందించిన నిపుణుల కమిటీ రైతులకు 75% సబ్సిడీతో విత్తనాలు, కొత్త రుణాలు అందజేయాలని ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ యువ ఇంజనీర్ల ప్రతిభను అవమానించడం సీఎం రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పోటీ పరీక్షలు రాసిన అనుభవం లేని రేవంత్కు యువత సామర్థ్యాన్ని కించపరిచే అర్హతే లేదంటూ నిలదీశారు. హైదరాబాద్ పీఐబీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ శాఖల ప్రతినిధులతో 12 ఏళ్ల విశ్వాస్, వికాస్, జన్ కళ్యాణ్ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల సమాచారాన్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు విభాగాలు సమన్వయంతో పనిచేయాలంటూ ఈ సమావేశంలో నిర్ణయించారు. 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్షిప్ 2026 హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ముగిసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏఐపీఎస్సీబీ ఆధ్వర్యంలో సీఐఎస్ఎఫ్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 36 జట్లకు చెందిన 1600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు విందాం. ముందుగా వర్షం చిత్రం నుంచి చిత్ర ఆలపించిన రాఖీ బాలమ్ చిత్ర ఆలపించిన సిరివెన్నెల గీతం విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఆకాశవాణి.
1: ఇప్పుడు విందాం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రంలో సిద్ధ శ్రీరామ్ సునీత ఆలపించిన చంద్రబోస్ గీతం. సంగీతం అనూప్ రూబెన్స్.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో akashavani.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం

ఇంతవరకు మీరు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:15 కావస్తుంది. టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు విందాం. ముందుగా ప్రేమతో చిత్రంలో సుఖ్వీందర్ సింగ్ మాల్గుడి శోభ ఆలపించిన సిరివెన్నెల గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: మహారాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2360355 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇప్పుడు ప్రేమించుకుందాం రా చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సీతారామ శాస్త్రి గీతం విందాం. సంగీతం మహేష్.

0: ఇన్ ఖిలాడియో కే లియే ఆప్నే కితనే సెంటర్ బనాయే హై ఔర్ ఉస్మే ఇన్హే ప్రశిక్షిత్ కర్నే కా క్యా క్యా మాధ్యమ హై ఔర్ ఇస్మే మహిళాఓ యువాఓ కీ సంఖ్యా కితనీ హై.
1: అధ్యక్ష మహోదయ్, మే ఆప్కే మాధ్యమ్ సే మాన్య సదస్య జీ కో బతానా చాహోగి కి పారా ఫ్రెండ్లీ ఫెసిలిటీ సెంటర్స్ హమారే పూరే టోటల్ సాయి మే 13 సెంటర్ హై, జిస్మే సే గాంధీనగర్ కా జో సెంటర్ హై వో డెడికేటెడ్ సెంటర్ హై ఫర్ పారా, ఔర్ ఉస్కే అలావా 12 సెంటర్ హై హమారా త్రివేందమ్ మే హై, అర్నాకులం మే హై, సంభాజీనగర్, బెంగళూరు, భోపాల్, కలకత్తా, లక్నో, పటియాలా, సోనీపత్, ఐజీ స్టేడియం ఔర్ కేఎస్ఎస్ఆర్ మే ఇన్ సభీ జగహ్ పే హమారే పారా ఎథ్లీట్స్ కో ట్రైనింగ్ ది జాతీ హై ఔర్ లగ్భగ్ 172 ఎథ్లీట్స్ యహాన్ పే ప్రాక్టీస్ కర్ రహే హై ఔర్ జిస్మే సే 62 జో హమారే ఎథ్లీట్స్ హై వో టాప్ స్కీమ్ మే భీ హై జో ఎల్ఏ కే లియే ఆనే వాలే ఒలింపిక్ కే లియే తయారీ కర్ రహే హై ఔర్ మే ఆప్కే మాధ్యమ్ సే యే భీ బతానా చాహోగీ కి 2014 సే పెహలే జో హమారా పారా ఒలింపిక్ మే ర్యాంక్ థా పూరే వర్ల్డ్ మే 67 థా ఔర్ మెడల్ సిర్ఫ్ ఏక హీ థా, ప్యారా ఏషియన్ గేమ్స్ మే హమారా ర్యాంక్ 15 థా ఔర్ మెడల్ సిర్ఫ్ 14 థే, లేకిన్ 2014 కే బాద్ ఆదరణీయ ప్రధాన మంత్రి జీ నే స్పోర్ట్స్ కో లేకే కాఫీ అగ్రసర్ భూమికా రఖీ ఔర్ ఉస్కే బాద్ హమ్ దేఖ్ సక్తే హై కి 2024 మే హమారా ర్యాంక్ 18 థా, 29 మెడల్స్ హమ్నే ప్రాప్త్ కియే ఔర్ ప్యారా ఏషియన్ గేమ్ మే హమారా ర్యాంక్ అభీ 5th హై ఔర్ జహాన్ పే హమ్నే 108 మెడల్ ప్రాప్త్ కియే. తో సభీ పారా ఎథ్లీట్స్ కే లియే హమారే సభీ సాయి కే సెంటర్ మే సభీ సువిధాయ్ దీ జా రహీ హై, జహాన్ పే హమారే మహిళా ఎథ్లీట్స్ భీ కాఫీ బడే సంఖ్యా మే ఆజ్ ప్రాక్టీస్ కర్ రహీ హై. ధన్యవాద్.
2: సెకండ్ సప్లిమెంటరీ శ్రీమాన్ గులాం అలీ జీ.
3: శుక్రియా చైర్మన్ సార్. మే జమ్మూ కశ్మీర్ సే ఆతా హూ ఔర్ హమారా జో పడోసీ ములక్ హై వో హమేషా కహీ షడ్యంతర్ సే హమే హమారే యువాఓ కో ఖాస్కర్ నషా కీ లపేట్ మే నస్ల్ కషీ కర్నా చాహతా హై. హమారే వహాన్ హమారీ జో యూత్ మినిస్ట్రీ హై ఉస్నే బహుత్ సారే ప్రోగ్రామ్ వహాన్ షురూ కరే హై ఔర్ బచ్చే జో హై హమారే జో స్టోనింగ్ ఔర్ ఉస్మే ములవ్వస్ థే ఆజ్ వో స్కూలో మే ఔర్ ఖేల్ కూద్ కే జరియే బడే బడే అవార్డ్ లేకే ఆ రహే హై. మే మినిస్టర్ సాహిబా కో ముబారక్బాద్ భీ దూంగా ఔర్ ఉన్కీ బహుత్ పార్టిసిపేషన్ రహతీ హై ఔర్ ఉన్మే ఉక్సా రహతా హై ఖేల్నే కా. మేరా మినిస్టర్ సాహిబా సే క్వశ్చన్ హై కి ఫిట్ ఇండియా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ హై మినిస్ట్రీ ఆఫ్ యూత్ సర్వీసెస్ కా, నశా ముక్త్ కే ప్లెజెస్ భీ హమ్ లేతే హై, డ్రగ్ ఫ్రీ ఇండియా, బహుత్ సారే ప్రోగ్రామ్స్ హై, క్యా నౌజవాన్ జో బచ్చే బచ్చియాన్ హై జమ్మూ కశ్మీర్ కే క్యా ఉన్కీ జో ఎక్స్ట్రీమ్ లెవల్ పే చలే గయే హై క్యా ఉన్కే లియే కోయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిహాబిలిటేషన్స్ కా జా ఉన్కో మెయిన్ స్ట్రీమ్ మే ఫిర్ లానే కా కోయి ప్రోగ్రామ్ ఉస్ పే కుచ్ కామ్ హువా హై, మే ఉస్కీ జానకారీ చాహూంగా. శుక్రియా.
2: ఆనరబుల్ మినిస్టర్.
4: మాన్య అధ్యక్ష మహోదయ్, మాన్య సదస్య నే బహుత్ మహత్వపూర్ణ ప్రశ్న పూచా హై కి దేశ్ కే యువా ధన్ ఆజ్ నషా కి ఓర్ ఆగే బఢ్ రహే హై, ఉస్కో బచానా ఉస్ సమయ్ కి మాంగ్ హై ఔర్ నహీ కేవల్ సర్కార్ లేకిన్ సామూహిక ప్రయాస్ కి ఆవశ్యకతా హై. వర్తమాన్ సమయ్ మే జిస్ తరహ సే ఎడిక్షన్ బఢ్ రహా హై, एडिक्शन के सामने मूवमेंट चलाने के लिए आज से एक साल पहले हमने सोचा कि देश के स्पिरिचुअल ऑर्गेनाइजेशन जिसका बहुत बड़ा अनुयायी वर्ग होता है उसको भी उसमें शामिल करना चाहिए, स्कूल कॉलेजों को भी उसमें शामिल करना चाहिए. इसलिए हमने वाराणसी में एक समिट करी थी, दो दिन की चिंतन बैठक करी थी और उसमें हमने तय करा कि आने वाले दिनों में हम नशा मुक्त युवा फॉर विकसित भारत का कैंपेन को कैसे चलाए. माननीय अध्यक्ष महोदय, कोई भी देश को समृद्ध राष्ट्र बनना है, डेवलप्ड कंट्री बनना है तो आवश्यक है कि उसके देश के नागरिक फिट रहे, उसके देश के नागरिक स्वस्थ रहे. जब नागरिक स्वस्थ होगा तब सोसाइटी स्वस्थ होगी और स्वस्थ समाज ही समृद्ध राष्ट्र का निर्माण कर सकता है. और इसलिए समृद्ध राष्ट्र बनाने के लिए, डेवलप्ड कंट्री बनाने के लिए हमारे देश के युवा नशा से मुक्त हो उसके लिए कई कार्यक्रम की श्रृंखला चलती है. सरकार की ओर से राज्य सरकार और केंद्र सरकार अपने अपने हिसाब से रिहैबिलिटेशन सेंटर ये सब तो करते हैं, अवेयरनेस कैंपेन भी चलाते हैं, लेकिन हमने तय करा है 2 अगस्त को सारे देश में 100 वीक 2 साल के लिए एक बहुत बड़ा नशा मुक्त युवा फॉर विकसित भारत कैंपेन ऑनरेबल प्रधानमंत्री जी प्रारंभ करवा रहे हैं. एक ही साथ में देश के सभी स्पिरिचुअल ऑर्गेनाइजेशन एक मंच पर आ रहे हैं, देश के सब कॉलेज मंच पर आ रही है, यूनिवर्सिटी मंच एक मंच पर आ रही है और माई भारत के युवा उसको लीड कर रहे हैं. युवाओं ने अपने स्वयं को चिंता करी कि हम हमारे साथी को एडिक्शन से बचाए, नशा से बचाए. इसलिए 2 तारीख को माननीय प्रधानमंत्री जी 10:30 बजे समग्र देश को संबोधित करेंगे

0: anti-paper leak laws and tough action against exam mafias is important to protect students' hard work. Prime Minister Narendra Modi today chaired a meeting of the Cabinet Committee on Security, CCS, to review the situation in the context of ongoing West Asia conflict and measures taken by various ministries and departments. Addressing the meeting, Mr. Modi called for a unified and coordinated mechanism for regular monitoring of all developments to ensure expeditious implementation of measures safeguarding citizens' interests. He also directed to establish a mechanism to provide timely information, emergency assistance, and counseling to seafarers and their families. Delhi government has said that Delhi police will not take any legal adverse action against individuals who participated in the NEET UG protest demonstrations in the national capital, but those with criminal backgrounds will have to face action. The Home Department said that with regard to arrests or detentions, if already made in these cases, the process for reviewing the arrest and releasing the arrested persons will be undertaken expeditiously. It said that the Delhi government does not propose to take any further adverse action against the individuals involved in the protest, and the matter shall be treated as closed without any future proceedings on this account. The Supreme Court today directed the Delhi government to provide proper medical treatment to persons injured by the alleged use of pellet guns during recent students' protest in the national capital. The three-judge bench led by Chief Justice of India Surya Kant was hearing a plea alleging the use of metallic pellet guns on students protesting at Jantar Mantar and other parts of Delhi. During the hearing, the bench said that police rules permit the use of pellet guns in exceptional circumstances and said that unless the rules themselves are challenged, the use of such weapons cannot be considered illegal. And Neeraj Chopra has qualified for men's javelin finals in the Commonwealth Games at Glasgow. Javelin throwers Rohit Yadav and Yashveer Singh have also entered the finals. Earlier, India scripted history in para-athletics, securing a historic 1-2 finish in the men's 100-meter T47 final as Dilip Mahadugavit won the gold and Mohammad Basil claimed the silver last night. India holds the 8th spot in the Commonwealth Games medal with 15 medals, including 3 gold, 9 silver and 3 bronze. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 భావనలో అతి గురించి చేరవేల భార్గవ శర్మ గారి లఘు ప్రసంగం. 6:15 అంబ పంచరత్నం దేవీ కీర్తనలు. 6:35 పొలం పనులు. 7:00 నిజామాబాద్ జిల్లా సమాచార సమగ్ర నివేదిక అందిస్తారు డాక్టర్ రాజ్ కుమార్ గారు. 7:15 ఉదయతరంగిణిలో సుభదం సామాన్యుని విజయగాథ శీర్షికన. తెలుగు మీడియంలో చదివి ఇంగ్లీష్ భాషలో 23 పుస్తకాలు రచించిన శ్రీ కొండ మురళీగారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ. ఆ తర్వాత ఇది మన చట్టం, సైబర్ క్రైమ్స్లో నూతన పోకడల గురించి సిడిఎసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ఎస్ మూర్తిగారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో విఎల్ నారాయణ గారి వీణావాద్యం. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. పగలు 11:03 సెల్ఫీ సత్యభామ నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ ధరణికోట శివరామ ప్రసాద్, నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్. 1:20 వనితాలోకంలో నిర్మాణ్ సామాజిక సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ దీప్తి సిర్లా గారితో పరిచయం. 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ ఆంగ్ల కార్యక్రమంలో వికారాబాద్ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ హైస్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం. సాయంకాలం ప్రసారాల్లో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమంతుడు శ్రీవల్లి కథ ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ కచ్చు లింగయ్య బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రాయోజిత కార్యక్రమం తోట ముచ్చట్లు. ఆ తర్వాత గొర్రెలు మేకలు గృహ వసతి గురించి రాజేంద్రనగర్ పశు

వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ శివప్రసాద్ గారితో పరిచయం. 7:45 వికసిత్ భారత్, బేటీ బచావో బేటీ పడావో, బీబీబీపీ పథకం గురించి బడిగ చెన్నయ్య గారి ప్రసంగం, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పణ. 8:15 టుడే ఇన్ పార్లమెంటు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్, 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాల రికార్డింగ్స్ ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 11:13 దాటి 6 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.